శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ 101.3 MHz మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 12వ తేదీ, ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 52 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో కనపర్తి రాణి. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విశాఖ తూర్పు నావికాదళంలో యుద్దనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషనింగ్ వేడుకకు రక్షణ మంత్రి నిన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం ఆలపించడంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాష్ట్ర గీతం ఉన్నా వందేమాతరాన్నే మొదటగా పాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి పార్టీల రాష్టస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట వ్యాప్తంగా పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు 323 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను దశలవారీగా భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్

డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. నిన్న ఒక్కరోజే 265,279 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. డ్వాక్రా మహిళలకు 2026-27 ఏడాదికి 50,750 కోట్ల రుణ పంపిణీని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8.32 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 84 లక్షల మంది సభ్యులకు ఈ రుణాలను అధికారులు పంపిణీ చేయనున్నారు. వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపంలో నిన్న పడవ బోల్తాపడి 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా 3 ఆంధ్రప్రదేశ్, 2 కేరళకు చెందినవారని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతదేహాల్ని స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

భక్తిగీతాల కార్యక్రమం వందనాకి స్వాగతం. ముందుగా దేవుళ్ళు చిత్రం నుంచి మహాకనకదుర్గ అనే ఈ అద్భుతమైన పాటతోటి ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. మరి ఈ పాటని రచించింది జొన్నవేదల రామలింగేశ్వరరావు, సంగీతం అందించింది వందే మాత్రం శ్రీనివాస్, ఇంకా ఆలపించింది ఎస్ జానకి గారు.

భక్తి వేదాల కార్యక్రమం వందనా వింటున్నారు. మనిషిని బాధించే బంధాలను లేదా విడుదల చేసే మోక్షానికి మనసే కారణం. మనసు విషయాసక్తమై దాని ఆధీనంలో మనముంటే అది మనల్ని పతనం చేస్తుంది. కానీ మనసు నిర్విషమై మన ఆధీనంలో ఉంటే అది మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మరి ఆ మనసుని ప్రశాంతంగా స్థిమితంగా ఉంచుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. మరి దాని గురించి ఇంకా తెలుసుకుందాం. అందుకని ముందు ఆ సూర్యనారాయణ మూర్తికి ఎంతో ఇష్టమైన ఈ ఆదివారం రోజున ఆయన్ని మేల్కొల్పే ఓ చక్కటి పాట విందాము.

భక్తిగీతాల కార్యక్రమం వందన వింటున్నారు. ఇందాక అనుకున్నట్టు మనసు మన స్వాధీనంలో ఉంటే మనల్ని ఉన్నత శిఖరాలకి చేరుస్తుంది. మనసును ప్రశాంతంగా స్థిమితంగా ఉంచుకోవడం అనేది అందులోనూ ఈ ఆధునిక కాలంలో నిజంగా ఒక గొప్ప కళ అనే చెప్పాలి. అశాంతిగా ఉన్న మనసు కల్లోలంగా ఉన్న సముద్రం వంటిది. అది దేనిని కూడా స్పష్టంగా ప్రతిబింబించలేదు. మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. వాటిని అణచివేయడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు సాక్షిభూతంగా ఉండడం. అంటే ఏంటా అని అనుకుంటున్నారా? మరి సాక్షిభూతంగా ఉండడం అంటే ఆలోచనలతో పాటు కలిసిపోకుండా ఒక మూడో వ్యక్తిగా, అంటే కేవలం సాక్షిగా వాటిని గమనించడం. ఇంకా అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనల వేగం నెమ్మదిగా తగ్గుతుంది, మనసు స్థిమితపడుతుంది.

భక్తిగీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మనసు ప్రశాంతంగా ఉంటే శ్వాస కూడా నిలకడగా ఉంటుంది. అలా కాకుండా మనం కోపంగా ఉన్నప్పుడు శ్వాస కూడా వేగవంతమవుతుంది. ఎప్పుడైనా గమనించారా? ఇంకా చాలా వరకు మన అశాంతికి కారణం గతంలో జరిగిన విషయాల గురించి బాధపడడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం. ఆధ్యాత్మికత మనకు ఇక్కడ ఇప్పుడు ఉండడాన్ని నేర్పిస్తుంది. గతాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, భవిష్యత్తు కూడా ఏం జరుగుతుందో మనం రాసిపెట్టలేం. అందుకని కేవలం ఈ క్షణం మాత్రమే అనే ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనసు కుదుట పడుతుంది. అంటే అనవసరమైన విషయాల పట్ల మన మనసు వెళ్లకుండా మన ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడైతే ఓ చక్కటి క్రైస్తవ భక్తిగీతం విందాము.

భక్తిగీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మరి మనసుని అలా ఇప్పటి గురించి అంటే ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచింపలా చేసేస్తే మన మనసు కుదుటపడుతుంది. అతిగా ఆశించటం, ఇతరులతో పోల్చుకోవడం మనసులో అలజడిని సృష్టిస్తాయి. ఉన్నదానితో తృప్తి చెందడం వల్ల సంతోషం, ఇంకా అనవసరమైన విషయాల పట్ల మమకారాన్ని తగ్గించుకోవడం వల్ల వైరాగ్యం. అంటే వైరాగ్యం అంటే ఏదో అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అనుకుంటారు, కానీ వాస్తవానికి వైరాగ్యానికి అర్థం అనవసరమైన విషయాల పట్ల మమకారాన్ని తగ్గించుకోవడం. ఇంకా అలా మంచి వ్యక్తులతో సాంగత్యం, అదే సత్సంగం, ఇంకా ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం, స్వాధ్యాయం, ఈ నాలుగు గనక మనం నిత్యం అలవర్చుకునే ప్రయత్నం చేస్తే మనసు ఖచ్చితంగా ఎంతో నిశ్చలంగా, ఎంతో పవిత్రంగా కూడా ఉంటుంది. అప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా సముద్రంలో ఎలాంటి కల్లోలం లేకపోతే మన ప్రతిబింబం ఎంత చక్కగా కనిపిస్తుంది, అప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అంతే స్వచ్ఛంగా, అంతే ఆ ప్రతిబింబం. అంటే మనం ఏం చేయాలి అనుకున్నామో మనసులో అదే ప్రతిబింబించేలా మన చర్యలు కూడా ఉంటాయి. మరి ఇలా మంచి మార్గం వైపు మనల్ని నడిపించేదే ఆధ్యాత్మిక మార్గం. మరి మన అందరం కూడా ఈ మార్గంలో నడవాలి. సత్సాంగిత్యం అలానే సత్కార్యాలు చేస్తూ ముందుకెళ్ళాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి వందనా కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు

0: CFM 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
4: సార్, రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
4: ఎస్ మ్యామ్.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోష్ని? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
5: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
6: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
7: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
8: నాకైతే నా స్కూల్ డేసే.
5: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
9: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: తాకినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: సమయం 7:05. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1,25,00,000 పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60,00,000 స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని,

0: ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైన్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
1: 3 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు హైదరాబాద్ టు తెలంగాణ, విచ్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇఫ్ యు సీ ఫ్రమ్ పూణే టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, దిస్ విల్ బికమ్ అ మేజర్ గేమ్ చేంజర్ ఫార్ ఎంటైర్ రీజన్ అండ్ హైదరాబాద్ విల్ బికమ్ ది హై స్పీడ్ హబ్. దిస్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇట్ విల్ బ్రింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్. ది ఎకానమీస్ ఆఫ్ దిస్ ఎంటైర్ రీజన్ విల్ బికమ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
3: We have given our red alert for next 2 days and for the Assam Valley it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsula India, Central India, West Central India. And plains of northwest India, heavy rainfall activity across northwest India may occur over northern Punjab, northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
0: FIFA ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమేట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్లో సెమీఫైనల్స్ కు చేరుకోవడం ఇది 3వ సారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. టెన్నిస్ లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న మహిళల టెస్టు మ్యాచ్ లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్ లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్ లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ కు తిరుగుపయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

సమయం 7:15. ఇప్పుడు వింటారు భగవద్గీత శ్లోక విశ్లేషణ, భగవద్గీత పారాయణం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 69వ శ్లోకం. మోక్ష సన్యాస యోగము.

చ మరియు తస్మాత్. అటువంటి గీతా సాంప్రదాయ ప్రవర్తకుడి కంటే మే నాకు ప్రియకృత్తమః, అత్యధికంగా ప్రీతి కలిగించేవాడు. కశ్చిత్ మరొకడు, మనుష్యేషు మానవులలో, న చ ప్రస్తుతకాలంలో లేడు, మరియు తస్మాత్ అలాంటి గురువు కంటే అన్యః మరియొక ప్రియతరః అధిక ప్రియుడు. మే నాకు భువి భూమి మీద, న భవిత ఉండబోడు. న చ తస్మాన్ మనుష్యేషు

అర్జున, ఈ భగవద్గీతా శాస్త్రాన్ని ఈ విధంగా శిష్యులకు బోధించి గీతా సంప్రదాయాన్ని ప్రవర్తింపచేసేవాడి కంటే నాకు అధిక ప్రియుడు ఈ లోకంలో ఎవరూ లేనేలేరు, ఇక ముందు పుట్టబోరు. ఈ శ్లోకంలో గీతా సంప్రదాయ ప్రవర్తకులను ప్రోత్సహించే అతిశయోక్తి విస్పష్టంగానే కనిపిస్తోంది. దాంతోపాటు దాని వెనకాల దాగి ఉన్న శాస్త్ర రహస్యం కూడా ఒకటుంది. గీతాశాస్త్రం బాగా అధ్యయనం చేసి స్వయంగా జ్ఞానసిద్ధులై జీవన్ముక్తులై ఉండేవారికి భగవానుడు కూడా ఏ రకమైన విధి నిషేధాలను అంటగట్టలేడు. ఆయన కావాలంటే వారిని ప్రేరేపించగలడు, అది వేరే విషయం. జ్ఞానసిద్ధిలో మధ్యమ స్థాయిలో ఉన్నవారికి మాత్రం పరమాత్మ చేసే శాసనాలను అతిక్రమించే హక్కు లేదు. అలాంటి వారిని పరమాత్మ శాసనపూర్వకంగా ఆజ్ఞాపించకుండా ఈ గీతోపదేశాలు చేస్తే కనుక మీరు నాకు ప్రియతములవుతారయ్యా. నాకు ప్రియతములైతే మీకేం లభిస్తుందో మీకే తెలుసు కదా. కనుక గీతా సాంప్రదాయ ప్రవర్తనను మీ కర్తవ్యంగా పెట్టుకోండి అని తల్లి కొడుకులకు నచ్చ చెప్పినట్లుగా నచ్చ చెప్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
3: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

గుడ్ మార్నింగ్ ఆదాబ్, సలాం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ నందా. అండ్ ఎస్, మనం ఎంటర్ అయ్యాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలోకి. సో మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఈరోజు కాఫీ టైంలోకి ఎంటర్ అయిపోదాం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఫ్రమ్ ద ఫిలిం అభిలాష.

ఇకపైన ఈ సంపంగి లాంటి అస్వచ్ఛమైన జానకమ్మ నవ్వు మనకి కనిపించకపోవచ్చేమో, కానీ మన తెలుగు ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఆవిడ ఎంతోమందికి హీరోయిన్స్కి అందించిన ఆ మధుర స్వరం, ఆ స్వచ్ఛమైన నవ్వు ఎప్పటికీ మన హృదయాల్లో మాత్రం అలానే పదిలంగా ఉండిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాము కాఫీ టైంలో. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద. మరి ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ వాళ్ళు ఏ డౌట్ వచ్చినా వెంటనే గూగుల్ చాట్ జీపీటీ అని అంటున్నారు కదా. మరి ఇంకాస్త ముందుకు అంటే మన తరం మనమేం చేసేవాళ్ళం, వికీపీడియాని ఉపయోగించేవాళ్ళం. అంటే గూగుల్లోనే వికీపీడియాని చూసి ఏంటి ఎలా అసలు ఎలా జరుగుతుంది అంటే మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకునేవాళ్ళం. మరి అదే 1900 ఆ టైంలో వారైతే ఎలా తెలుసుకునేవారు అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? మరి ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగు వారందరికీ పంచిపెట్టాలి అని చెప్పి అప్పట్లోనే అంటే 1912 ఇంకా 1913 సంవత్సరాల మధ్యన బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా తరహాలో మనందరికీ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అందించారు శ్రీ కోమరాజు వెంకట లక్ష్మణరావు గారు. మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ మరి ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందైతే ఒక అద్భుతమైన ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ ట్రాక్ మీ అందరి కోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనం ఉన్నాము కాఫీ టైంలో. మరి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము మనకి అందించిన శ్రీ కొమరాజు వెంకట లక్ష్మణరావు గారి గురించి తెలుసుకుంటున్నాం. 20వ శతాబ్దం తెలుగు సాహిత్యం ఇంకా సామాజిక వికాసానికి ఒక మహాయుగం అని చెప్పుకునేవాళ్ళు. నలుగురు మహానుభావులు తెలుగు భాషని, తెలుగు జాతిని ఆధునిక యుగం వైపు నడిపించారు. వారే కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురిజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి గారు మరియు కొమరాజు వెంకట లక్ష్మణరావు గారు. 1877 మే 18 కృష్ణా జిల్లా పెనుగంచుప్రోల్లో జన్మించారు లక్ష్మణరావు గారు. చిన్నతనంలోనే నాన్న మరణించడంతో మేనమామ వద్ద నాగ్పూర్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసి తొలుత మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసేవారు. ఆ తర్వాత తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, బెంగాలీ, ఉర్దూ, హిందీ ఇట్లా అనేక భాషల్లో ప్రావీణ్యత సంపాదించుకుని అనేక రచనలు ఇతర భాషల్లో కూడా

చేయడం మొదలుపెట్టారు మన వెంకట లక్ష్మణరావు గారు. మరి ఇంకా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక అద్భుతమైన పాట మీ అందరి కోసం, అంతులేని కథ చిత్రం నుంచి.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.9.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
3: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగీ. పేమెంట్ లింక్ భీ భేజా హై.
2: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా హై. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
3: సచ్?
2: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావ్ యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఔర్ ఆన్లైన్ ఠగో సే బచే.
3: సమజ్ గయా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజేల్కంద అండ్ మనమున్నాము కాఫీ టైం ప్రోగ్రాంలో. మరి ఈరోజు మనకి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము అందించిన శ్రీ కోమరాజు వెంకట లక్ష్మణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాము. మరి అలా ఎన్నో భాషల్లో అనేక రచనలు చేశాక 1901 శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, అలానే 1906 విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించడంతో ఎంతో పేరు సంపాదించుకున్నారు. 1912 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము మనకు అందించే బృహత్ కార్యానికి పూనుకున్నారు. ప్రతి విషయాన్ని పరిశోధించి మనకి అందించారు. మొదట ఆ కారాదిగా నెలకు, అంటే అకారాదిగా ఆతో మొదలయ్యే వాటన్నిటికీ కూడా మొదలు, అంటే ఆ సర్వస్వం కూడా ఆ ఎన్సైక్లోపీడియా ఎప్పుడైతే మనం ఆల్ఫాబెటికల్గా చూస్తామో అట్లా ఆయన ఆకారాదిగా నెలకి 100 పేజీల చొప్పున వెలువరించారు. 3 సంపుటలు, సుమారు 100 వ్యాసాలతో ఈ విజ్ఞాన శాస్త్రము భాష, ఖగోళ శాస్త్రం, చరిత్ర, కళలు వంటి ఎన్నో అంశాలని చక్కని ముద్రణ, ఇంకా అప్పట్లోనే ఆ పేపర్ క్వాలిటీ ఎంతో అద్భుతంగా ఉండేదట ఈ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పుస్తకంలో. ఇంకా అలానే అందులో ఎక్కడికక్కడ చిత్రాలు, అర్థమయ్యేలాగా పటాలతో భారతదేశంలో అప్పటి వరకు ఏ గ్రంథం ఉండని విధంగా తీర్చిదిద్దారు, మనకి ఆ నిధిని అందించారు. మరి శ్రీ కొమరాజు వెంకట లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళకి మనం ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి మనం ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నమైనా చేయొచ్చు అంటే మన తెలుగు భాషని కాపాడుకొని.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జల్ నందా అండ్ మనమున్నాము కాఫీ టైంలో. 1987 నుంచి 1996 వరకు మన ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్కి రైట్ హ్యాండెడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడి 1991-95 ఏషియా కప్ గెలిచినప్పుడు మన టీమ్ ఇండియా స్క్వాడ్లో ఒకరైన క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ బర్త్డే ఈరోజు. 12 జూలై 1965 మ్యాంగ్లూరులో జన్మించిన సంజయ్ మంజ్రేకర్ తండ్రి విజయ్ మంజ్రేకర్ కూడా 1952 and 1965 మధ్యన మన టీమ్ ఇండియాకి సుమారు ఒక 55+ టెస్ట్ మ్యాచెస్ ఆడారు. 1987 వెస్ట్

వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ చేసిన సంజయ్ మంజ్రేకర్, ఆ తర్వాత ఎన్నో టెస్ట్ అండ్ వన్డే ఇంటర్నేషనల్స్కి మన టీమ్ ఇండియా తరపున ఆడి మన విజయాల్లో భాగమయ్యారు. 1998లో అఫీషియల్గా రిటైర్మెంట్ డిక్లేర్ చేసిన సంజయ్ మంజ్రేకర్ ఆ తర్వాత నుండి కామెంటేటర్గా పలు మ్యాచెస్కి వ్యవహరిస్తూ ఉన్నారు. రోల్ మారిండొచ్చు, కానీ ఎంతో ఇష్టమైన క్రికెట్ చుట్టూనే కెరీర్ ఉండడం ఈ గేమ్ పట్ల సంజయ్ మంజ్రేకర్ గారికి ఉన్న ఆ ఇష్టం తెలియజేస్తుంది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు కదా. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. ఆ ట్రాక్ విన్న తర్వాత మరి ఇంకొక స్పోర్ట్స్ పర్సన్ బర్త్డే కూడా ఈరోజు. అసలు ఎవరు అండ్ అది ఏ స్పోర్ట్?

0: విజయాలు సాధిస్తూ ఒక్కో మెట్టెక్కుతూ 2006, 10, 18 and 22లో కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకాలను సాధించి మన ఇండియాకి పేరు తెచ్చిపెట్టారు. అండ్ లిజనర్స్, విన్నారు కదా, సంజయ్ మంజ్రేకర్ అండ్ ఇంకా ఆచంట శరత్ కమాల్. సో ఏ రంగంలో అయినా ప్రాపర్ ప్లాన్, యాక్షన్, డెడికేషన్ ఉంటే విజయం తప్పకుండా సాధిస్తాం. అందుకే మీ పిల్లలు స్పోర్ట్స్ ఇష్టం అంటే దయచేసి వారిని ఎంకరేజ్ చేయండి. వారిలో ఏ మంజ్రేకర్ దాగి ఉన్నారో ఎవరికి తెలుసు చెప్పండి. సో యస్, మరి ఇది ఈనాటి కాఫీ టైం. స్టూడియోలో టైం అయితే 8 o'clock మీకోసం వస్తున్నాయి. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. సన్న చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటుకు ఉన్న నిబంధనలను సవరిస్తూ జాతీయ వైద్య సంఘం ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేసింది. వైద్య కళాశాల ఏర్పాటుకు ట్రస్టులు, కంపెనీలకు అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

City FM 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్క్ నందా. అండ్ ఎస్, స్టూడియోలో సమయం 8:11, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ షోకి. అండ్ ఎస్, ఇంకా సండేనే కదా, అబ్బా అప్పుడే తెల్లారిందా అని అనుకుంటున్నారా? ఇట్స్ 8 o'clock, లేవండి లేవండి. లేదు అంటే సండే అంతా వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్తో మళ్ళీ వీక్ని అస్సలు స్టార్ట్ చేయలేము. సో ఎర్లీగా లేస్తే సండేని యూటిలైజ్ చేసుకోవచ్చు. అది మీ సొంత పనులు కావచ్చు, ఆర్ ఎప్పటి నుంచో ఉన్న పాత పనులు, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, సే వాట్ ఎవర్, ముందైతే లేవాలి కదా. సో ఎస్, వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ విజయవాడ. అండ్ ముందుగా అయితే ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ తెలుసుకుందాం. సో గోల్డ్ వచ్చి మన విజయవాడలో ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ 14,433 రూపీస్ పర్ గ్రామ్, 14,433 రూపాయలు పర్ గ్రామ్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 13,320 రూపీస్, సో 13,230 రూపాయలు పర్ గ్రామ్. అండ్ ఇంకా మన సిల్వర్ ప్రైసెస్ వచ్చి 240 రూపీస్ పర్ గ్రామ్, 240 రూపాయలు పర్ గ్రామ్. అండ్ ఎస్, ఇంకా తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్, బట్ అంతకన్నా ముందు మన జానకమ్మ పాడిన బంగారం లాంటి ఒక పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

జానకమ్మ పాడిన పాటలు వింటుంటే ఆవిడెక్కడికి వెళ్ళారు, మన మధ్యనే ఉన్నారు అని అనిపిస్తుంది అన్న భావనలో ఉన్నాం. కానీ ఒక్కొక్క పాట వింటుంటే గుండె ఇంకా తెలియకుండానే బరువెక్కిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ ఎస్, నెక్స్ట్ అయితే మరి మన విజయవాడలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ తెలుసుకుందాం. సో పెట్రోల్ ప్రైస్ వచ్చి 117.25 రూపీస్ పర్ లీటర్ 117.25 రూపాయలు అండ్ డీజిల్ 104.96 రూపాయలు పర్ లీటర్. సో 104.96 రూపీస్ పర్ లీటర్. సో ఎస్, మరి ఇంకొక వండర్ఫుల్ ట్రాక్ ఎస్ జానకీ గారు పడింది మీకోసమైతే వినిపిస్తున్నాను. మరి ఆ తర్వాత అయితే ఇంకా తెలుసుకుందాం బోల్డ్ విశేషాలు. మరి కేవలం అంటే మనం ఫస్ట్ ఇందాక నీలి మేఘాలలో విన్నాం కదా, అప్పటి నుంచి మనకి రీసెంట్ అంటే నా ఉద్దేశం ఈ తరం హీరోస్ అందరికీ హీరోయిన్స్కి కూడా ఆవిడ పాడారు, అలరించారు. సో నిజంగా చెప్తున్నాను కదా, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నని రోజులు ఆవిడని మర్చిపోలేం, మరవలేము.

0: చూడగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ రాజు ఎల్కంద అండ్ మన్మనము. గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరైతే ఈరోజు వెదర్ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం కన్నా ముందైతే అసలు ప్రస్తుతం ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో ట్రాఫిక్ ఇప్పటికే, అంటే ఇట్స 8:25, బట్ స్టిల్ ఇప్పటికే ట్రాఫిక్ అయితే బాగా ఉంది మనకి వన్ టౌన్ అండ్ ఇంకా భవానీపురం రూట్స్లో, అండ్ ఇంకా బెన్ సర్కిల్ దగ్గర, ఇంకా ఏలూరు రోడ్ బీసెంట్ రోడ్ జంక్షన్ దగ్గర కూడా మనకి ట్రాఫిక్ బాగా ఉంది. సో ఏలూరు రోడ్ అక్కడ, అండ్ ఇంకా రైల్వే స్టేషన్ రోడ్, సో ఇక్కడ కూడా ట్రాఫిక్ హెవీగా ఉంది. సో ఎస్, స్టేషన్ దగ్గర అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎవరైతే ట్రైన్స్ తీసుకుని ఆర్ వేరే ఊరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారో దయచేసి కొంచెం ముందుగా బయలుదేరండి. సో మేబీ అందరూ వీకెండ్ ప్లాన్స్, ఆర్ వీకెండ్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడమా, ఆర్ ఇప్పుడే అంటే సండే ఎంజాయ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్తున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే ఎప్పుడూ మీద ఈరోజు అయితే ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఎస్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ట్రైన్స్ ఆర్ ఇట్లా ఎక్కడైనా ఆన్ టైం వెళ్ళే ప్లేసెస్ వాళ్ళు ఒక్క పావు గంట ముందుగానే బయలుదేరండి. అండ్ ఈరోజు వెదర్ ఎలా ఉండబోతుంది అంటే, సో ఎస్, ఈరోజు మినిమం వచ్చి మనకి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ మ్యాక్సిమం 37 డిగ్రీస్. సో కొంచెం కూల్గానే ఉంటుంది, బట్ వీ డోంట్ నో అండ్ వీ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్, బికాస్ మనది ది బ్లేజ్ వాడా కాబట్టి ఎప్పుడైనా ఎండలు రావచ్చు. బట్ యాజ్ పర్ వెదర్ ఫోర్కాస్ట్ మాత్రం ఈరోజు కొంచెం క్లౌడీగానే ఉండబోతుంది. సో ఎస్, ప్లాన్ చేసుకోండి, సండేని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి.

శ్రేయస్ ఫ్రెండ్స్, మరి ఎస్ జానకి గారు ఎన్నో వండర్ఫుల్ సాంగ్స్ మనకి అందించారు. ఒక్కొక్కటి వింటుంటే నిజంగా కళ్ళ ముందు ఆడి చిరునవ్వే కనిపిస్తూ ఉంది. మరి అలాంటి ఎన్నో వండర్ఫుల్ ట్రాక్స్ అయితే మీకు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి రైట్ నౌ అయితే మీ అందరి కోసం వినిపిస్తున్నాను అభినందన చిత్రం నుంచి ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్జల్ నంద అండ్ మన్మనము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో మరి ఈరోజు కోట్ ఆఫ్ ది డే ఏంటంటే, మన గుడ్ మార్నింగ్ విజయవాడలో, పేపర్ బ్యాగ్స్ ఆర్ నాట్ జస్ట్ క్యారియర్స్ ఆఫ్ గూడ్స్, దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ హోప్ ఫర్ ఏ గ్రీనర్ ప్లానెట్. క్యారీ యువర్ వాల్యూస్ విత్ ఎవ్రీ పర్చేస్. మరి కొటేషన్స్ ఎంత ముచ్చటగా ఉన్నాయో అంతే ముచ్చటగా ఉంటుంది మన భూమాత మనం ఈ కొటేషన్స్ని పాటిస్తే. జూలై 12 పేపర్ బ్యాగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ నిజంగా మనం పైన కొటేషన్లో చెప్పినట్టు, క్యారీ యువర్ వాల్యూస్ విత్ ఎవ్రీ పర్చేస్. ఎప్పుడు వెళ్ళేటప్పుడు, అంటే షాపింగ్ ఆర్ ఏం కూరగాయలు తీసుకోవడానికి బయటికి వెళ్లే ముందే పేపర్ బ్యాగ్ మనతో పాటు ఆర్ మనం వెహికల్లో పెట్టేసుకుంటే ఏ బాధ ఉండదు కదా. సో అక్కడికి వెళ్ళి, అరే నెక్స్ట్ టైం నుంచి పేపర్ బ్యాగ్ యూజ్ చేద్దాం అనుకున్నానే అని చెప్పి అప్పటికి మళ్ళీ దానికి ఆల్టర్నేట్ యూజ్ చేయడం వల్ల మన భూమాతని, అంటే మన ప్లానెట్ ఎర్త్ని మనమే కలుషితం చేసేస్తున్నాం. అండ్ ఈ పేపర్ బ్యాగ్స్ ఏదో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కానీ అనుకుంటున్నారా? అస్సలు కాదు. అసలు మన ఎన్వైర్న్మెంట్ గురించి ఆలోచించి పేపర్ బ్యాగ్స్ సృష్టించి చా ఆల్ అబౌట్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను ఒక లవ్లీ ట్రాక్ వినిపించిన తర్వాత. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కంద అండ్ మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరి ఈరోజు పాప బ్యాక్ డే. మరి నరుడా ఓ నరుడా అని చెప్పి ఎంతో అందంగా అడిగారు, కానీ అసలు భూమిని కనుక మనం మీకు ఏం కావాలి అని అడిగితే రివర్స్లో ఇట్లానే చెప్తుందేమో, నరుడా ఓ నరుడా నువ్వు ప్లాస్టిక్ని వాడకయ్యా అని చెప్పి. సో నిజంగా మనం చేసే జస్ట్ ఆ చిన్న నిర్లక్ష్యం అంటే సర్లే ఎలాగో వచ్చాం కదా నెక్స్ట్ టైం నుంచి వాడదాంలే పేపర్ బ్యాగ్ ఆర్ మనం ఇంట్లోంచి తీసుకొచ్చాం నెక్స్ట్ టైం అని చెప్పి అనుకుంటాము. బట్ అదే మన ఎన్వైర్మెంట్ని అండ్ మన మదర్ అర్త్ని పొల్యూట్ చేస్తుంది. అయితే అసలు ఎందుకు మనం ఈ పేపర్ బ్యాగ్ డే జూలై 12th సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే 1852 జూలై 12th ఫ్రాన్సిస్ వాలే మొదటిసారిగా పేపర్ బ్యాగ్ని ఇన్వెంట్ చేసిన సందర్భంగా మనమైతే జూలై 12th సెలబ్రేట్ చేసుకుంటున్నాం పేపర్ బ్యాగ్ డే. కాస్ అంటే ఖచ్చితంగా ఈ రోజునే దాన్ని సృష్టించడం జరిగింది కాబట్టి. అయితే ఫ్రాన్సిస్ వాలే మొదట ఇది కనిపెట్టినా ప్రస్తుతం మనం యూజ్ చేసే స్క్వేర్ ఫ్లాట్ బాటమ్ బ్యాగ్ని డిజైన్ చేసింది మాత్రం మదర్ ఆఫ్ గ్రాసరీ బ్యాగ్గా పాపులర్ అయిన మార్గరెట్ ఈనైట్. సో మార్గరెట్ ఈనైట్ ఫస్ట్ టైం అంటే లైక్ అందరికీ తెలిసే ఉంటుంది, మన పెద్దవాళ్ళు అండ్ ఇంకా షాప్స్లో కూడా ఇది వరకు న్యూస్ పేపర్తో కూడా అంటే పల్లెటూరులో ముఖ్యంగా చూస్తే అసలు ఎవరు కూడా టైం వేస్ట్ చేయకుండా ఆ బ్యాగ్స్ అన్నీ పేపర్ని అటు ఇటు స్టిక్ చేసేసి వాటిని ఈ గ్రాసరీస్కి వాటికి వాడుకునేవాళ్ళు. సో అయితే ఫస్ట్ ఫ్రాన్సిస్ వాలీ అలాంటివి సృష్టించారు, కానీ ఇప్పుడు మనం వాడే ఈ ప్రాపర్ పేపర్ బ్యాగ్ ఏదైతే ఉందో సో ఫ్లాట్ బాటంతో ఉంటే మనం సామాన్లు పెట్టుకోవచ్చు అండ్ ఆ చిరక్కుండా ఉంటుంది అన్న ఐడియాతో మాత్రం డిజైన్ చేసింది మార్గరెట్ ఈనైట్. అండ్ చెప్పాను కదా ఇవన్నీ ఇప్పుడు కాదండి, 1852 అంటే ఎన్నో సంవత్సరాల క్రితం వీళ్ళు మన భూమి గురించి అండ్ పర్యావరణం గురించి అంతగా ఆలోచించారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరి ఫోర్ సైడ్కి. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం పేపర్ బ్యాగ్ డే గురించి, బట్ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్. సో మరి మన కంటెస్ట్కి కొంచెం దగ్గరగా ఉండేది అండ్ అలానే జానకమ్మ స్వరంలో నిరీక్షణ చిత్రం నుంచి. సో నాకే కాదు వింటున్న ఎందరికో అండ్ ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఈ పాట ఆల్ టైమ్ ఫేవరెట్. మరి అంత అద్భుతమైన వాయిస్ అండ్ అలానే పాట ఇప్పుడైతే మీ ముందుకి వచ్చేస్తుంది. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: సంగీతం ఏనాటిదో జానకమ్మ స్వరం ఆనాటిది. అందుకే ఇన్ని అద్భుతమైన పాటలు మనకు అందించారు ఎస్ జానకి గారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ చైతన్య మర్మనం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరి ఈరోజు పెప్ప బ్యాగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే, సో ఎస్, 1852 జూలై 12 ఫ్రాన్సిస్ ఓలీ ఫస్ట్ టైం పెప్ప బ్యాగ్ని ఇన్వెంట్ చేసిన రోజు జూలై 12 కనుక. 100% రీసైక్లబుల్, ఇంకా న్యాచురల్గా ఇది డికంపోజ్ అవుతాయి కనుక పేపర్ బ్యాగ్స్ వల్ల మనకి ఎలాంటి హాని జరగదు, ఇంకా ఇది పర్యావరణ హితం. అండ్ ఇన్ని లాభాలు ఉండడం వల్లే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి పేపర్ బ్యాగ్స్ అనుకోవచ్చు. అయితే ఏదో ఫ్యాన్సీగా ఒకటి రెండు సార్లు యూజ్ చేయడం కాదు, వాటి బెనిఫిట్స్ తెలుసుకుని ప్లాస్టిక్ వాడకం కంప్లీట్గా మానేయాలి అన్న ఉద్దేశంతో ఈ పేపర్ బ్యాగ్ డే అనేది స్టార్ట్ చేశారు. నిజంగానే వాళ్ళు 1852లోనే అన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అప్పటి నుంచి ఉన్న పేపర్ బ్యాగ్స్ని యూజ్ చేయడానికి మనం మినిమం కొంత ఎఫర్ట్ అయినా పెట్టాలి కదా. మన వంతుగా, ఆర్ అట్లీస్ట్ మన వంతుగా సొసైటీకి కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అంటే ముందు మన భూమాతని మనం సురక్షితంగా చూసుకోవాలి. మరి దానిలో భాగమే ఈ పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయడం. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం. అందుకనే ముందు ఒక లవ్లీ ట్రాక్ మీకోసం వినిపిస్తాను, బట్ బిఫోర్ దట్ అ స్మాల్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్.

0: నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
0: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎన్మన్మనం గుడ్ మార్నింగ్ విజయవాడ లవ్లీ ట్రాక్ విన్నారు. నిర్ణయం చిత్రం నుంచి అండ్ ఎస్ మరి ఈరోజు పేపర్ బ్యాగ్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. ఇకపోతే ఈ పేపర్ బ్యాగ్స్ మనం అంటే ఈ సరుకులు తీసుకొచ్చిన తర్వాత వేరే రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో వంటలో అంటే వంటింట్లో మనం చాలాసార్లు వంటింట్లో అండ్ ఇంకా మనం ఇంట్లో కూడా ఆ ఆయిల్ ఇంటేక్ తగ్గించుకోవాలి అంటే టిష్యూ పేపర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. అంటే వేయించిన ఫుడ్ ఐటమ్స్ టిష్యూ మీద పెడితే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అయితే ఆ పేపర్స్లోనే ఈ టిష్యూ బదులు మనం ఈ పేపర్ బ్యాగ్స్ని కూడా యూస్ చేయొచ్చు. అంటే కొంచెం సరుకులు తీసుకొచ్చిన తర్వాత అవి ఒకవైపు చిరగడం అట్లా ఉంటాయి కదా, సో వాటిని అలా పడేయకుండా కూడా ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో ఆ పేపర్ బ్యాగ్స్ మీద ఆ వేయించిన ఐటమ్స్ వేస్తే అది ఆ ఎక్సెస్ ఆయిల్ని అబ్జార్బ్ చేసేస్తుంది. అండ్ ఇంకా బుక్స్కి అట్టలుగా కూడా ఉపయోగించవచ్చు, బికాజ్ ఇప్పుడు వచ్చే పేపర్ బ్యాగ్స్ అన్నీ కూడా పెద్దగా ఉంటున్నాయి అండ్ దే ఆర్ ఇన్ ఆల్ సైజెస్. అండ్ ఇంకా డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్రాఫ్ట్స్, సో చిన్నపిల్లలకి స్కెచెస్ కానివ్వండి, లిప్పెన్ ఆర్ట్స్, ఇట్లా ఎన్నో దీంతో చేయొచ్చు. అండ్ ఇంకా ఫ్రూట్స్ పండడానికి ఒక చిన్న చిట్కా అన్నమాట.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విశాఖ తూర్పు నావికాదళంలో యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషనింగ్ వేడుకకు రక్షణ మంత్రి నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి పార్టీల రాష్టస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట వ్యాప్తంగా పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు 323 వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను దశల వారీగా భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. నిన్న ఒక్కరోజే 265,279 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. డ్వాక్రా మహిళలకు 2026-27 ఏడాదికి 50,750 కోట్ల రుణ పంపిణీని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. రాష్ట వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని 84 లక్షల మంది సభ్యులకు ఈ రుణాలను అధికారులు పంపిణీ చేయనున్నారు. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం ఆలపించడంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాష్ట్ర గీతమున్నా వందేమాతరాన్నే మొదటగా పాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటుకు ఉన్న నిబంధనలను సవరిస్తూ జాతీయ వైద్య సంఘం ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేసింది. వైద్య కళాశాలల ఏర్పాటుకు ట్రస్టులు, కంపెనీలకు అవకాశం కల్పించింది. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్జీ అల్కనంద. అండ్ ఎస్, స్టూడియోలో సమయం 9:10, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి ఒక లవ్లీ ట్రాక్తో ఫ్రమ్ ద ఫిలిం సప్తపది. సో నిజంగా ఇన్ని తరాల హీరోయిన్స్కి పాడడమే కాదు, ఏజ్ వారికైనా ఆవిడ ఆ వాయిస్ని మాడ్యులేట్ చేసి ఎంత చక్కగా పాడు.

పాడగలరో ఈ పాట వింటే మనందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఎస్, మరి ఆడు పాటలు వింటూనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు జోరుగా హుషారుగా టాపిక్ మాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఇది వర్తిస్తుంది కాబట్టి. మరి ఇందుకు ఏంటబ్బా అది అంటే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తోటి లైక్ లెట్ అస్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్. పెళ్లి భోజనాల్లో ఒక్క స్వీట్ మాత్రమే పెట్టారేంటి, రిటర్న్ గిఫ్ట్స్ కూడా లేవు తెలుసా? లక్షలు లక్షలు సంపాదిస్తాడు తెలుసా, అయినా కారు కొనుక్కుంటే ఈ బైక్ ఏమిటో? పిల్లలిద్దరూ ఇండియాలో ఏదో ఉద్యోగం అంట, అమెరికా పంపే ఉద్దేశమే లేదు వీళ్ళకి. తరచూ ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉంటాం కదా. అయితే పైన ఉన్న అన్ని సందర్భాల్లో ఆ పర్సన్స్ సొసైటీ కోసం కాకుండా వారి కోసం వారు జీవిస్తున్నారు. అలానే స్టేటస్ కోసం, గొప్పల కోసం పరుగులు తీయకుండా లైఫ్ని హ్యాపీగా సింపుల్గా లీడ్ చేస్తున్నారు కదా. మరి ఇందాక కామెంట్స్లో అనిపించింది, ఇప్పుడే ఈ కోణంలో ఆలోచిస్తే నిజమే కదా. మూడు నాలుగు స్వీట్లు పెట్టినా ఇప్పుడు ఎవరు తింటున్నారు, అయినా డబ్బులు వాళ్ళవి, సైకిల్ మీద వెళ్తాడా నడిచి వెళ్తాడో వాడిష్టం, మనకెందుకు? సో ఇలా అనిపిస్తుంది రైట్. సో ఇంతకీ అసలు ఈ సింపుల్ లైఫ్కి, హ్యాపీ లైఫ్కి ఈరోజు మన టాపిక్కి ఏంటి సంబంధం, అదంతా కూడా ఎస్ మీతో రివీల్ చేసేస్తాను. బట్ అంతకన్నా ముందు ఒక లవ్లీ రెట్రో ట్రాక్, సో కన్నె వయసు చిత్రం నుంచి మరి జానకమ్మ పాడిన ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజు ఎల్కంద అండ్ మనమున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఇందాక చెప్పినట్టుగా ఆర్భాటాల్లోనే ఆనందం ఉంది అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు అంతటి వాడే బంగారాన్ని పక్కన పెట్టి తులసీదళానికి తూగుతాడా చెప్పండి. రాజ్యాన్ని రాజ్యభోగాల్ని వదిలి కుచేలుడు తెచ్చిన అటుకుల్ని తింటాడా? అది కూడా అంత ఇష్టంగా అంత ప్రేమగా. అండ్ అది ఎంతగా అంటే ఇప్పటికీ కృష్ణుడికి పాలు అటుకులు అని మనం అందరం చెప్పుకునేంతగా. మరి మన ఆనందం మన సంపాదనతో కాదు, మనం ఆస్వాదించే వాటితో ఉంటుంది అని అర్థం చేసుకోక పక్కవారితో పోటీ పడుతూ ఆస్వాదించే గుణాన్నే మనం మర్చిపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆ లక్షణం అనేది అసలు కనుమరుగైపోతుందేమో. అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ ఓకే, ఇదివరకు కొంతమంది ఉండేవాళ్ళంట ఓల్డ్ ఫ్యాషన్ పీపుల్, వాళ్ళు మనీతో కాకుండా చిన్న చిన్న ఆనందాలతో ఆనందాలు వస్తాయి, చిన్న చిన్న జాయ్స్ తోటి అని చెప్పి ఏదో అంటే ఒక మ్యూజియంలో పెట్టినట్టుగా ఇలా చిన్న చిన్న సంతోషాలని అండ్ సింపుల్గా లైఫ్ లీడ్ చేసేవాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా అనుకుంటారేమో. అండ్ అలా ఈ మంచి లక్షణం అంతరించిపోకూడదు అని చెప్పి మనకి గుర్తు చేయడానికే జూలై 12ని సింప్లిసిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్, దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. బట్ ఒక లవ్లీ ట్రాక్ తర్వాత స్టేజ్ ఉంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ ఎస్, మీరు విన్నారు అద్భుతమైన పాట పూజాఫలం చిత్రం నుంచి. మరి ఈరోజు సింప్లిసిటీ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇందాక చెప్పాను కదా, చిన్న చిన్న విషయాల్లో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించే ఆ స్టేజ్ దాటిపోతున్నాం, అంటే ఆ స్వచ్ఛత మనలో కోల్పోతున్నాం. అండ్ అందుకే ఆ గుణాన్ని కోల్పోకూడదు అనే మనల్ని గుర్తు చేస్తూ ఈ డేని స్టార్ట్ చేశారు అమెరికన్ ఫిలాసఫర్ పోయట్ అయిన హెన్రీ డేవిడ్ థామస్. అయితే హెన్రీ డేవిడ్ థోరే బర్త్ యానివర్సరీ అయిన జూలై 12, అంటే ఈరోజే మనం ఈ సింప్లిసిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఉరుకులు పరుగులు నుండి ఒక స్లో పేస్డ్ సింపుల్ లైఫ్ గడపడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, లైఫ్లో బ్యాలెన్స్ అలవాటు అవుతుంది, అండ్ మైండ్ఫుల్ లివింగ్ అనేది మనకి అలవాటు అవుతుంది అని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పే హెన్రీ డేవిడ్ ఈ డేని స్టార్ట్ చేయడం జరిగింది. సో మామూలుగానే పోయట్స్ అండ్ ఇంకా ఈ రచయితలు ప్రతి క్యారెక్టర్ ప్రతి స్టోరీని అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక కథని మన ముందుకు తీసుకొస్తారు. అలా ఎన్నో కథలు అందించిన హెన్రీ డేవిడ్. సో అసలు ఎందుకు ఈ ఉరుకులు పరుగులు? పొద్దున్న లేవగానే ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసే టైం ఉండదు, టీ తాగే అలవాటు ఉండదు, అంటే నెమ్మదిగా టీ తాగి అట్లా కూల్గా, అసలు ఇంత బిజీ లైఫ్ కాకుండా అసలు మనం ఏం ఆశిస్తున్నాం? ఇంత బిజీగా ఇన్ని డబ్బులు సంపాదించి అసలు మన దగ్గర ఆనందమే లేనప్పుడు అసలు అదంతా ఎందుకు అని చెప్పి ఈ సింప్లిసిటీ డే మన అందరినీ ఈ బిజీ లైఫ్ నుంచి ఒక స్లో పేస్డ్ లైఫ్లోకి తీసుకురావడానికే స్టార్ట్ చేశారు. అండ్ యస్, అందుకే చెప్పాను ఎయిట్ అయిపోతుంది త్వరగా లేవండి అని చెప్పి, బికాజ్ ఇవాళ కూడా లేట్గా లేస్తే మళ్ళీ అన్ని పనులు హడావుడైపోతాయి. అండ్ యస్, ఎంతో వాల్యుబుల్గా మన సండే మనం చూసుకుంటూ ఉంటాం, లైక్ విల్ వెయిట్ ఫర్ సండే, అలాంటిది అది కూడా వేస్ట్ అయిపోతుంది. సో అసలు ఏంటి అసలు ఈ స్లో పేస్డ్ లివింగ్, ఈజ్ ఇట్ రియల్లీ యూస్ఫుల్, ఆర్ అసలు మనకి అది అవసరమా? ఈ డౌట్స్ అన్నీ మీకు వస్తున్నాయి కదా. ఎస్, మరి వాటన్నిటికీ సమాధానం అయితే నేను మీతో చెప్పేస్తాను. బట్ అందుకన్నా ముందు ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ గీతాంజలి. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నింద మన్మున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. మరి ఒక్కొక్క పాట ఎంత మధురంగా ఉందో కదా. అండ్ మెలోడీస్ కాదు, ఫిలాసఫీ కాదు, డివోషనల్ కాదు, ఫాస్ట్ బీట్, ఫోక్ అన్నీ కూడా తన అద్భుతమైన స్వరంతో మనకు అందించి వెళ్ళిపోయారు జానకమ్మ. సో ఎస్ ఫ్రెండ్స్, మరి కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ ఇన్ జోరుగా హుషారుగా. సో సింప్లిసిటీ డే, అండ్ సింప్లిసిటీ అంటే నిజంగానే ఇప్పుడు జానకి గారి పాటలు వింటుంటే ఆవిడ ఎంత సింపుల్గా, అంటే ఆవిడ ధరించే ఒకే ఒక ఖరీదైన ఆభరణం ఆవిడ ముఖం పైన ఆ చిరునవ్వు అనే చెప్తాను. అంత సింపుల్గా అండ్ ఎందరికో ఇన్స్పిరేషన్గా ఉంటుంది జానకమ్మ లైఫ్. సో ఎస్, మరి అలాంటి ఎందరో మహనీయుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అండ్ ఫస్ట్ అయితే ఈ బిజీ లైఫ్ నుంచి బయటపడి ఆ సింప్లిసిటీకి దగ్గర అవ్వాలి అని జూలై 12 మనం సెలబ్రేట్ చేసుకున్నాం సింప్లిసిటీ డేగా. జూలై 12 1817లో యుఎస్ఏలో జన్మించిన హెన్రీ డేవిడ్ ఎన్నో రచనలు చేసి ఎందరో ప్రశంసల్ని పొందారు, ముఖ్యంగా ఆయన రాసిన వాల్డెన్. సో వాట్ ఈస్ దిస్ వాల్డెన్ అబౌట్ అంటే వాల్డెన్ అనే పాండ్. సో అక్కడ తన ప్రకృతికి దగ్గరగా గడిపిన ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఈ పుస్తకంలో మనకి అందించి సింపుల్ లివింగ్ గురించి ఎంతో బ్యూటిఫుల్గా చెప్తారు. సో అలా హెన్రీ డేవిడ్ థియరీ ఆయన పుస్తకాలకి ఎందరో ఇన్స్పైర్ అయ్యి స్లో అండ్ సోల్ఫుల్ లివింగ్కి అలవాటు పడ్డారు. అండ్ అలా స్టార్ట్ అయిందే ఈ సింప్లిసిటీ డే. సో నిజంగా చాలాసార్లు మనం ఎప్పుడైనా ట్రిప్స్కి ఆర్ ఎక్కడైనా మన అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు మనం ప్రశాంతంగా ఉంది అనుకుంటాం? బికాస్ మన బిజీ లైఫ్ అంటే ఈ ఉరుకులు పరులు ఎక్స్చేంజ్ చేయాలి, మళ్ళీ రిటర్న్ మనకి ఆ ట్రైన్ దొరుకుతుందా లేదా, అసలు ఈ టెన్షన్ ఏం లేకుండా ప్రశాంతంగా మనకి మనం లైఫ్ని లీడ్ చేస్తాం. అందుకని చెప్పి ఈ ట్రావెలింగ్ ఆర్ ఎవరైనా కలిసినప్పుడు, మీట్ అయినప్పుడు ఫ్రెండ్స్ని, సో ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ని మనకు కావాల్సిన వాళ్ళని మీట్ అయినప్పుడు ఏ టెన్షన్ ఉండదు. అంటే అమ్మో వీళ్ళు మళ్ళీ ఏమంటారు, వీడికి మనం ఏం చెప్పాలి అని కాకుండా మన మనసులో ఉన్న భావాలని షేర్ చేసుకుని అబ్బా వీటితో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే చాలు అన్న ఫీలింగ్ ఉంటుందే. సో అదే స్లో లివింగ్. సో లైఫ్లో మీకు ఫైనాన్షియల్గా అండ్ ఇంకా స్టేటస్ పరంగా నేను ఇంకా ప్రమోషన్ మీద అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అలాంటి గోల్స్ ఉండుండొచ్చు, అది తప్పలేదు. కానీ అట్లీస్ట్ అప్పుడప్పుడు అయినా అసలు మిమ్మల్ని సంతోషపెట్టేది ఏది? ఇదంతా ఎందుకు సంపాదిస్తున్నా? నా హ్యాపీనెస్ ఎక్కడ ఉంది? అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇట్లా గజిబిజిగా కాకుండా నాకు నచ్చినట్టుగా 30 రోజుల్లో ఒక్కరోజైనా ఉందాం. ఇలాంటి థాట్స్ అలవాటు చేసుకోండి ముందు. అండ్ ముందు అవి మన ఆలోచనలోకి వస్తే తర్వాత ఆచరణలోకి ఖచ్చితంగా వస్తాయి. మరి అలా స్టార్ట్ అయింది ఈ సింప్లిసిటీ డే. సో ఇంకా తెలుసుకుందాం, బట్ అంతకన్నా ముందు సో రంగీలా ఫిలిం మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. సో ఊర్మిళ మటోండ్కర్ ఫిలిం, సో 1996లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఈ పాట విన్నప్పుడు, అంటే అప్పటికి మనకి హీరోయిన్స్కి వేరే వాళ్ళు పాడతారు ఇట్లా నాకంతా తెలిసేది కదా. సో నేను అమ్మని అడిగేది అనమాట, ఎవరు పాడారు అంటే ఊర్మిళ హిందీ అమ్మాయి కదా, సో తనే పాడేసుకుందా తెలుగులో కూడా, తెలుగు రాదు కదా అని చెప్పి. సో అప్పుడు అమ్మ లేదు ఇట్లా సింగర్స్ ఉంటారు అని చెప్పి జానకి గారి గురించి చెప్పినప్పుడు, అసలు ఎస్ జానకి గారు ఒక 18 ఇయర్స్ అమ్మాయికి వాయిస్ ఇచ్చారు, అది కూడా ఆవిడ పరకాయ ప్రవేశం చేసి పాడినట్టుగా, అంటే ఆ వాయిస్ అంతగా సూట్ అయ్యేలాగా అని ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు అమ్మో ఇంత టాలెంటెడ్గా ఉంటారా అని అనిపించేది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జానకమ్మ. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి ఆ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం వినిపిస్తాను రంగీలీ చిత్రం నుంచి, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: ప్రగతి ఎఫ్ఎం 101.3.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల

సుయస్ ఫ్రెండ్స్ విన్నారు కదా, వ్యాంగేలి చిత్రం నుంచి అద్భుతమైన పాట. సో నిజంగా మనకి మనం ఎవరు అంటే ఒక చరిత్ర ఉండాలి, ఘన చరిత్ర ఉండాలి అని చెప్పి ఆవిడ పాడిన ఆ పాటలే ఆవిడ ఘన చరిత్రని గుర్తు చేస్తున్నాయి. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ నింద. మనం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో ఈరోజు సింప్లిసిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్, వాట్ ఈజ్ సింపుల్ లివింగ్ అండ్ మైండ్ఫుల్ లివింగ్ అండ్ పర్పస్ఫుల్ లివింగ్, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. సింపుల్ లివింగ్ అంటే డబ్బులు ఆదా చేయడం కాదు, మనకి నచ్చినట్టు మనం ఉండడం. ఇందాక మనం షో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు పెళ్ళికి పిలిచి ఎంతో ఆనందంగా అందరికీ విందు ఏర్పాటు చేయడమే మన ఆనందం, కానీ దానిలో కూడా అబ్బా అసలు ఏం చేశాడో తెలుసా, 10 రకాలు పెట్టి అసలు ఎంత ఆర్భాటంగా చేశాడో అని ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అట్లా ఎవరికోసమో మనం ప్రూవ్ చేసుకోవడానికి ఉండేది లైఫ్ కాదు, మనకి నచ్చినట్టుగా మనం ఉండాలి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఎవరో మన గురించి గొప్పగా అనుకోవాలి అని లైఫ్ లీడ్ చేయడం ఆపేద్దాం. మరి అసలు సింపుల్ లివింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? వినడానికి బాగానే ఉంది, బట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? సో ముందుగా మన మైండ్ నుంచి కాదు, మన ఇంటి నుంచి కూడా ఇది స్టార్ట్ అవ్వాలి. అంటే ఏంటి అంటే, ఇంట్లో ఉన్న అన్యూజ్డ్ అండ్ ఎక్స్ట్రా లగేజ్, సో బట్టలు అవనివ్వండి ఆర్ ఏదైనా పాత వస్తువులు కానివ్వండి, ఏదైనా సరే మన కళ్ళెదురుగుండా ఉంటే ఇట్స్ ఆటోమేటిక్లీ గోయింగ్ టు అవర్ బ్రెయిన్ అండ్ గివింగ్ సిగ్నల్స్. సో బ్రెయిన్లో కూడా అది ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీకు కావాల్సిన ఆర్ రోజు యూజ్ చేసే బట్టలు మాత్రమే పెట్టుకోండి, ఎప్పుడో కొని వేసుకుందాంలే ఆర్ చేద్దాంలే అన్నవి తీసేసేయండి. అలానే వస్తువులు కూడా అంతా క్లీన్ చేసి ఎవరికైనా డొనేట్ చేసేయండి ఆర్ బయట పడేసేయండి, అండ్ అప్పుడు నిజంగానే మైండ్ కొంచెం క్లియర్ అయిపోతుంది, ట్రస్ట్ మీ. అందుకే మనకి ఇల్లు సర్దుకుంటి అని చెప్తారు మన పెద్దలు పండగలకి వాటికి, బట్ ఇప్పుడు అది కూడా మనం షార్ట్కట్లో జస్ట్ కొంచెం కొంచెం సర్దేసి వదిలేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్క్రీన్ టైం తగ్గించుకోండి. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ పెట్టిన పోస్ట్ చూడండి, ఆనందించండి, అక్కడితో వదిలేయండి. బ్రెయిన్లో పెట్టుకుని మీ పీస్ని డిస్టర్బ్ చేయొద్దు. అరే వీడేంటి, వీడు మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నాడా, అసలు వీడు ఇంకో ఇల్లు ఎలా కొన్నాడు, వీడి జీతం ఎంత, వారిని ఆ కారు ఉండగా ఈ కారు ఏంటి, ఇట్లాంటివన్నీ అస్సలు వద్దు. చెప్తున్నాను కదా, పక్క వాళ్ళని చూసి అప్రిషియేట్ చేయగలిగే గుణం ఉంటే సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఫ్రెండ్స్ పోస్ట్ చూడండి. లేదు అంటే అసలు మీరు చూడకపోవడం వల్ల నష్టమేం లేదు. డైరెక్ట్ కలిసినప్పుడు మీ ఫ్రెండ్ నిజంగా మిమ్మల్ని ఫ్రెండ్ అనుకుంటే తనే షేర్ చేస్తాడు, ఎరా ఇట్లా కార్ తీసుకున్నాను అని చెప్పి. సో మీరు వాళ్ళు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఫాలో అయ్యి వాళ్ళు వెనకాల పడి వాళ్ళ వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం, 24 గంటల్లో ఒక్క గంట అయినా ప్రకృతికి దగ్గరగా గడపండి, మెడిటేషన్ యోగా ప్రాక్టీస్ చేయండి. సో రియల్లీ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ లివింగ్. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే, సింప్లిసిటీ అంటే చిన్న చిన్న విషయాల్లో ఉన్న ఆ ఆనందాలు ఆస్వాదించడమే. సో ఎలా అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మనం ఆ జెయింట్ విల్ అండ్ ఆ పీచ్ మిఠాయి ఇవన్నీ చూసినప్పుడు ఎంతో ఆనందపడతాం, బట్ వాటి కాస్ట్ చాలా తక్కువ. సో మన ఆనందాలు ఎక్కడున్నాయో ఇప్పటికైనా గుర్తు చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ లివింగ్ విత్ సింప్లిసిటీ. సో హోప్ అందరూ ఇది అట్లీస్ట్ అర్థం చేసుకుని నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి చెప్పా కదా, 30 రోజుల్లో ఒక్కరోజైనా మీరు మీలా మీరు అనుకున్నట్టుగా జీవించండి. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం. సో జానకమ్మ ఎవర్ గ్రీన్ ట్రాక్ ఫర్ ఎవ్రీ జనరేషన్, మంచి మనసులు చిత్రం నుంచి జాబిల్లి కోసం. ఇక మీదట ఆవిడ చిరునవ్వు కోసం మనం కూడా ఇలానే వేచి చూడాలేమో కదా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో జేఎన్టీయు గురజాడ ప్రథమ స్నాతకోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ డాక్టర్ ఎస్

తలను ఆమె అభినందించారు. గిరిజన ప్రాంతంలో రక్తహీనత సమస్యతో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారని అన్నారు. కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. నిన్న జరిగిన 5 T20లో భారత్పై ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా

0: సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జల్ట్నంద. అండ్ ఎస్, మనమున్నాము హరివిల్లు కార్యక్రమంలో. సో ఇప్పటికే చాలా మెసేజెస్ వచ్చేసాయండి, అవన్నీ ముందైతే ఫటాఫట్ ఫినిష్ చేసేద్దాం. సో లెమన్ల పాడు నుంచి భానుగారు మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే గవర్నర్పేట్ నుంచి కొండేటి శ్రీదుర్గ, అండ్ ఇంకా నాగమణి, ఇంకా కంటెం సత్యం, మోనిక మెసేజ్ పంపారు, అండ్ జ్యోతి ఫ్రమ్ కర్నేపాడు, అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడ నుంచి మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా ఎవరు అంటే హైరమా నుంచి శ్వేత లక్ష్మి నిష్క. ఓకే, సో ఎస్, అందరూ మాట్లాడేది ఒక వ్యక్తి గురించి, మరి ఆవిడే మన జానకమ్మ గురించి. అండ్ ఇంకా శ్వేత ఏమంటున్నారు అంటే ఎస్ జానకి గారి గాత్ర నుండి జాల్వార్న అమృత ధాదలు వింటుంటే మనసంతా బాధగా ఉంది. ఆవిడ గొంతే ఒక ప్రయోగశాల, ఎలాంటి పాటలు వినిపించారు, ఎన్నేళ్ళైనా ఆవిడి గాన మాధుర్యాన్ని మర్చిపోగలమా, నిజంగా ఆవిడ మనకి దేవుడిచ్చిన గిఫ్ట్ అంటున్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి స్టిల్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. ఎస్ ఫ్రెండ్స్, సో అయితే నేనైతే ముందు క్వశ్చన్ అడిగేస్తాను, సో తర్వాత మీ మెసేజెస్ అన్నీ కూడా చదివి వినిపిస్తాను. సో ఈనాటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మన జానకమ్మ ఎన్నో చిత్రాలకు గాను బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా నంది అవార్డ్స్ అందుకున్నారు, అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి నుంచి. సో అయితే అవి చాలా పాటలకి, సో మీరు జస్ట్ ఒక పాట పంపించండి, జానకి గారు ఎస్ జానకి గారు నంది అవార్డ్ అందుకున్న ఒక పాట, నంది అవార్డ్. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఆవిడ ఎన్నో భాషల్లో ఎన్నో వేల పాటలు పాడారు, వాటి అన్నిటికీ ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ ఆవిడ సొంతం చేసుకున్నారు. బట్ నేను అడుగుతుంది, మన తెలుగులో ఆవిడ పాడిన పాటలకి నంది అవార్డ్ లభించిన ఏదైనా ఒక పాట పంపించండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488 14, 8664888 14. సో ఎస్, ఒక లవ్లీ ట్రాక్ మీకోసం వినిపిస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: భైషజ్యం మందరం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ నంద అండ్ మనమున్నాం హరివిల్లు. మరి హరివిల్లు కార్యక్రమానికి ఈరోజు ఆ పేరుకి తగ్గట్టుగా హరివిల్లు లాంటి పాటలు, అది కూడా మన జానకమ్మ పాడిన పాటలు వినిపిస్తూ ఉన్నాను. అండ్ నేనైతే అడిగాను ఎస్ జానకి గారికి నంది అవార్డు లభించిన పాటల్లో ఏదైనా ఒకటి పంపించండి అని చెప్పి. సో ఎస్, ఇక్కడైతే మరి చాలా మెసేజెస్ వచ్చేసాయండి, చూద్దాం ఎవరెవరు ఏమేమి మెసేజెస్ పంపించారు అని చెప్పి. సో ఓకే, రాజేష్ హిందూపూర్ నుంచి ఆమె మరణం సంగీత ప్రపంచానికి ఒక లోటు అంటూ పంపించారు. నిజమే, అందరూ ప్రస్తుతం అంటే ఆవిడని మనం పర్సనల్గా కలిసి ఉండకపోవచ్చు, కానీ ఆవిడ పాటలు వింటూనే పెరిగాం. అందుకే ప్రతి ఒక్కళ్ళు గుండె ఇంత భారంగా ఉంది ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి. అండ్ చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి ఓకే, సో హలో బంగాల్ తల్లి అంటూ ఒక లవ్లీ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఎందుకు ఒకరి పట్ల ఒకరికి ఇంత ఇష్టం ఉంటుంది అంటే ఏదో కనెక్షన్ ఉండడం వల్ల. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్ అండి. అండ్ నెక్స్ట్ జ్యోతి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేసింది. అండ్ ఇంకా అప్పలరాజు గారి పెడ నుంచి రైట్ ఆన్సర్, ఐ థింక్ అసలు రాంగ్ ఆన్సర్ పంపించే ప్రసక్తే లేదు, బికాస్ ఆవిడ పాడిన పాటలు అంత అద్భుతమైనవి. అండ్ ఆవిడంటే మనకున్న ఆ ఆరాధన అలాంటిది కాబట్టి. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా కనకరావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఓకే అండి రైట్ ఆన్సర్. గణేష్, రాజు, శ్రీవత్స కోనాపూర్ నుంచి. సో మీరైతే ఆన్సర్ కోసం వెయిట్ చేయండి, ఆన్సర్ చెప్పాక మీకు అర్థమైపోతుంది. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి ఓకే, సో అది గెస్ట్ చేశారు అని అనుకుంటున్నా కొంతమంది, చూద్దాం ఆన్సర్ రివీల్ చేశాక మీరే అర్థం చేసుకుంటారు. బట్ ప్రతి పాట కూడా మీరు పంపించింది, ఆహా అసలు ఎంత వండర్ఫుల్ ట్రాక్ అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా వింటూ ఉన్నాం ఆ అద్భుతమైన పాటలన్నీ కూడా. కాను నుంచి తాతారావు గారు, సో స్పెషల్ స్టార్ అల్కనంద గారు గుడ్ మార్నింగ్ అంటూ ఓకే. సో మీరు పంపించినంటే చాలామంది సిరిమల్లె పువ్వ అనే పాట పంపించారు. సో అయితే ఒక ఇంట్రెస్ట్

ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, సిరిమల్లె పువ్వ పాట తమిళ్లో ఆడు పాడినందుకు నేషనల్ ఫిలిం అవార్డు అందుకున్నారు. సో తెలుగులో అయితే కాదు, బట్ తమిళ్లో ఆ పాట పాడినందుకు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ధర్మన కొడుమూరు నుంచి ఓకే మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే, పిఎస్ రంగారావు గారు వేస్తామరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగమణి గారు విజయనగరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అల్క్నందాజీ శుభోదయం, ఎస్ జానకి గారు సాంగ్స్ అన్నీ ఇష్టమే అంటూ, ఎస్ సో సప్తపది సినిమాలో ఒక చిన్నారి పాడినట్టే పాడి వినిపించారు, అద్భుతం కదండి అంటున్నారు. నిజంగానే అద్భుతం ఆవిడ గాత్రం. ఇంకా సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ హేమ ఓకే, సో వీళ్ళు కూడా సిరిమల్లె పువ్వ అంటూ పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే సో హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క. అండ్ నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ దేవాంగ ఎస్ జానకి గారు పాడిన పాటలు వినిపిస్తూ మంచి మాటలు తెలిపారు అంటూ, ప్రతిదీ పక్క వాళ్ళతో పోల్చుకోవడం పెద్దలు మొదలు పిల్లలకు కూడా ఈ బాధలు తప్పడం లేదు. మనం ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ స్వామివారిని చూసి ఆనందించాలి, ఏదైనా తినేటప్పుడు కూడా ఆస్వాదిస్తూ తింటే చాలా మేలు అంటూ, మరి నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్ జానకి గారు మన ఆకాశవాణిలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ ఆఫ్టర్ మెనీ డేస్. అండ్ ఇంకా శివ శ్రీఫని పింజల దేశాయిపేట నుంచి సిరిమల్లె పువ్వ అంటూ పంపించారండి. అండ్ ఇంకా రాజు ఏలూరు నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే చిరు హాసన్ ఫ్రమ్ విజయనగరం, ఆవిడ మన మధ్యన లేకపోవడం చాలా బాధకరం అంటూ పంపించారు. బట్ ఎస్, ఆవిడెప్పుడు మన ఆకాశవాణిలో చిరంజీవిగానే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, రత్నం గారు వైజాగ్ నుంచి ఓకే అండి. సో ఎస్ థ్యాంక్స్ ఫర్ ఎవర్గ్రీన్ అంటే ఆ క్వీన్ ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెషన్ క్వీన్ పాడిన ఆ పాటలన్నీ వినిపిస్తున్నందుకు అంటున్నారు. సో ద ప్రివిలేజ్ ఈజ్ మైన్, ఆవిడ పాడిన పాటలు మీకు ది బెస్ట్ సాంగ్స్ వినిపించగలుగుతున్నందుకు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఆన్సర్ రివీల్ చేసామంటారా హార్, అరే ఇప్పుడే ట్యూన్ చేసాం, ఒక్క ఛాన్స్ అంటున్న వాళ్ళ కోసం. సో మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మన ఎస్ జానకి గారికి నంది అవార్డ్స్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా చాలాసార్లు చాలా పాటలకు వచ్చింది. అయితే మీకు తెలిసిన ఏదైనా ఒక సినిమా ఆర్ సాంగ్ నాకు పంపించేసేయండి. అండ్ ఫస్ట్ టైం ట్యూన్ చేస్తున్న వాళ్ళ కోసం మా వాట్సాప్ నెంబర్ 8662488 14 86624888 14. సో ఎస్ చెప్పాను కదా, ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. మరి రాక్షసుడిలో ఈ పాట కూడా ఎంత ఎవర్గ్రీన్ హిట్టో వేరే చెప్పనవసరం లేదు. సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, నిజంగా నిన్నటి రోజు అయితే రాకుండా ఉంటే జానకమ్మ మనతోటే ఉండిపోయేదేమో అని అనిపిస్తుంది కదా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ లవ్లీ ట్రాక్ ముందైతే విందాం, స్టే ట్యూన్డ్.

0: ఆదివారం ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ.

0: ఉంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు,
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
2: విజయ వంట నూనెలు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ కింద. సో ఎస్, నేను అడిగాను జానకి గారికి నంది అవార్డ్స్ వచ్చిన చిత్రాలు పేరు ఆర్ ఆ పాట పేరైనా నాకు చెప్పేసేయండి అని చెప్పి. ఎస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. ఐదుగులపల్లి నుండి గిరిజ సోమేశ్వరరావు అండ్ ఇంకా దేవాంగ, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా రాధా మంగళగిరి నుంచి, ఓకే రాధా గారు ఆన్సర్ చెప్తా, వింటూ ఉండండి. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్, ఎస్ ఇందాక పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సుబ్రహ్మణ్యం గారు మొగల్తూర్ నుంచి, ఓకే. సో చాలా రోజులకి. అండ్ ఇంకా హాయ్ డెలక్విన్ గారు, ఎలా ఉన్నారమ్మా అంటూ, ఓకే సూపర్ అండి. సో సత్యనారాయణ గారు దేవనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా లక్ష్మి ఫ్రమ్ గుంటూరు మెసేజ్ పంపించారు. చెరుకుపల్లి నుంచి భాస్కర్ టైలర్స్. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, ఓకే రైట్ ఆన్సర్ అండి. కాలేజ్లో పాడిన పాట అనుకుంటున్నాను అంటున్నారు, ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కోడుమూరు కొండపేట నుండి మాచాని నాగరాజు అండ్ ఇంకా భువనేశ్వరి గారు. నెక్స్ట్ ఎవరు అంటే రేణుకా గోపరాజు కడప నుంచి మెసేజ్ పంపించారు. మల్లికార్జున అబ్రహం కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, ఓకే. సో మీ అందరికీ ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను, లైక్ మీకు అర్థమైపోతుంది. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి. అండ్ ఇంకా ఓకే, నేను క్వశ్చన్ అనలేదు మేడం, మా వాళ్ళు, ఓకే ఓకే. సో క్వశ్చన్ వినలేదు అంటున్నారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, అయ్యో ఓకే అండి. అండ్ ఇంకా విజయ బాలు ఫ్రమ్ శ్రీశైలం మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు వెస్ తామరం చెన్నై నుంచి, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఇవి అనమాట వచ్చిన ఆన్సర్స్ అని. ఆల్మోస్ట్ అందరూ అయితే రైట్ ఆన్సర్సే పంపించారు, కొంతమంది తప్ప. అయితే మరి జానకి గారికి 1980లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం చిత్రంలో పాడిన పాటకు గాను. అండ్ ఇంకా 81లో సప్తపేది, 83లో సాగర్ సంగమం, 85లో ప్రతిఘటన, 86 అరుణ కిరణం. అండ్ ఇంకా 1988లో జానకీరాముడు, 1994లో భైరో ద్వీపం, 1997 తోడు, 1998లో అంతఃపురం, అండ్ 2000 శ్రీ సాయి మహిమ. సో ఇలా మొత్తం 10 నంది అవార్డ్స్ సొంతం చేసుకున్నారు మన ఎస్ జానకి గారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే ఎస్ జానకి గారికి ఏ తెలుగు పాటకి నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది? సో క్లియర్గా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎస్ జానకి గారు 4 సార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. అయితే 2 సార్లు తమిళ్ సాంగ్స్కి, 1 మలయాళం, అండ్ 1 అయితే మన తెలుగులో పాడిన పాటకి. సో నేను అడుగుతున్నాను, మరి తెలుగులో ఏ పాటకి అంటే ఏ చిత్రానికి పాడిన పాటకి ఎస్ జానకి గారికి నేషనల్ అవార్డు లభించింది? సో మీ ఆన్సర్స్ మాకు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 8662488114, 8662488114. ఇప్పుడైతే మీకోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను, ప్రేమికుడు చిత్రం నుంచి మరి మన జానకమ్మ పాడిన పాట. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: FM 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కంద, అండ్ మనమున్నాము హరివిల్లు ప్రోగ్రాంలో. సో యస్ ఫ్రెండ్స్, మరి హరివిల్లులో నేనైతే అడిగేశాను సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మన ఎస్ జానకి గారికి ఏ తెలుగు పాటకి నేషనల్ అవార్డ్ లభించింది అని చెప్పి. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు. అల్కంద గారు అంటూ పొరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనికా, ఓకే మీరు వస్తే బాగుంటుంది అన్నారు. బాగుంటుంది, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటుంది, మరి పంపించేసేయండి, ఇంకా చాలా టైం ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, సత్యనారాయణ గారు దేవనగర్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. అబ్బా ఈసారి అసలు అన్డౌటెడ్గా అందరూ రైట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారండి. జ్యోతి ఫ్రమ్ కోర్నేపాడు, అసలు పంపించే ఈ జిఫ్స్ ఎంత క్యూట్ క్యూట్గా ఉంటాయో, ఎస్పెషల్లీ ఆ పెంగ్విన్స్. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం, అసలు ఫుల్ ప్రాసలో ఉంది మీ పేరు అండ్ ఊరు కూడా, అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నందు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ అంటున్నారు మురళీ గారు. మురళీ గారు క్వశ్చన్ వినలేదా? క్వశ్చన్ ఏంటి అంటే, మరి మన జానకమ్మకి నేషనల్ అవార్డు లభించింది ఒక తెలుగు పాటకి, అది ఏ ఫిలిం ఆర్ పాట, ఏదో ఒకటైనా నాకు పంపించేసేయండి. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, ఓకే. సో అసలు ఈ మెసేజ్ ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టుంది, ఎందుకంటే మనం జానకి గారి గురించి మాట్లాడుతుంటే ఈ మెసేజ్ బై మిస్టేక్ ఏదో ఎక్కడికో పంపించిపోయి ఇక్కడికి పంపినట్టు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుండి టైలర్ రమేష్ అండ్ ఇంకా మెకానిక్ వెంకట చలపతి గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, వావ్ అసలు అన్డౌటెడ్లీ అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇంకా ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో జానకి గారికి 4 సార్లు నేషనల్ ఫిలిం అవార్డు రావడం జరిగింది, అయితే 2 టైమ్స్ ఏమో తమిళ్ చిత్రాలకి పాడిన పాటకి, 1 టైం మలయాళం, అండ్ ఒకసారి మన తెలుగులో ఆవిడ పాడిన పాటకు గాను అవార్డు అందుకున్నారు. మరి ఆ పాట ఏది ఆర్ ఏ చిత్రం అని చెప్పి నేనైతే అడిగేశాను, తెలిస్తే కనుక ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఫస్ట్ టైం జాయిన్ చేసిన వాళ్ళ కోసం మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488814. సో యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం, సో ఫోక్ స్టైల్ పాటలు కూడా ఎన్నో అద్భుతంగా అలవోకగా పాడేశారు జానకమ్మ. అలాంటి ఒక అద్భుతమైన పాట స్వయం కృషి చిత్రం నుంచి మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ట్ మర్మనాం హరివిల్లు ప్రోగ్రాంలో. సో ఎస్, నేను అడిగాను మరి ఎస్ జానకి గారికి ఏ తెలుగు పాటలకి నేషనల్ అవార్డు లభించింది అని చెప్పి. సో నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు ఆ పాట సినిమా అదే సంవత్సరంలో రిలీజ్ అయింది కూడా పంపించేశారు, అండ్ ఇంకా కాను నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ అల్కనంద గారు బాగున్నారా అంటున్నారు విమల్ నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి. ఓకే అండి, సో ఎస్ ఒక సాంగ్ అయితే పంపించారు, మరి నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, నెక్స్ట్ ఐదుగులపల్లి గ్రామం నుండి గిరిజ సోమేశ్వర్ దేవాంగ, ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ శివ అండ్ శ్రీఫ్ అని పింజల, ఓకే అండి.

మీకు ఆన్సరింగ్ కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, వీళ్ళ నేమ్ రాఘవేంద్ర గారు కాకినాడ నుంచి మెసేజ్ పంపించారండి. అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు ప్రతి ఘటన అంటున్నారు. ఆ క్వశ్చన్ అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సో ఇందాక స్టేట్ లెవెల్ అయితే ఇప్పుడు నేషనల్ అవార్డ్కి వెళ్ళిపోయాము. నేషనల్ లెవెల్లో వచ్చిన అవార్డ్స్కి అని నేను అడిగాను, నేషనల్ అవార్డ్ ఏ తెలుగు చిత్రానికి లభించింది జానకమ్మకి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కావ్య వేటూరి గారి. ఓకే, ఎవరు మెసేజ్ పంపించింది? రత్నం గారు వైజాగ్ నుంచి. ఓకే, ఒక అద్భుతమైన కావ్యాన్ని వేటూరు గారి కలం నుంచి ఓకే జారిపడితే దానికి ప్రాణం పోసి యావత్ భారతదేశాన్ని తన గొంతుకుతో తన్మయత్వానికి లోను చేశారు జానకమ్మ గారు అంటూ మెసేజ్ పంపించారు. సో ఎస్, అ వెరీ ఎమోషనల్ నోట్. అండ్ నెక్స్ట్ మాతృదేవోభవాలో పాట అంటూ మెసేజ్ పంపించారు మల్లికార్జున్ గారు. సో ఎస్, ఆ పాట మామూలుగానే మార్నింగ్ నుంచి ఆవిడ పాడిన పాటలు వింటుంటే హృదయం బరవెక్కిపోతుంది. ఇంకా ఆ పాట వింటే అది ఇంకా అందరూ ఎట్లా ఎంత ఎమోషనల్ అయిపోతారో నాకు తెలిసి ఆ పాట వినిపించలేదు. యాక్చువల్లీ అ వెరీ వెరీ లవ్లీ ట్రాక్. బట్ ఇందాక మన లిజనర్స్ కొంతమంది మెసేజ్ చేసినట్టు ఆవిడ ఎప్పుడు కూడా మన ఆకాశవాణిలో చిరంజీవిగా అలానే నిలిచిపోతారు. సో అందుకే విషాదంతో కాదు, ఆవిడ పాడిన ఆ పాటలతోటి ఆవిడ్ని స్మరించుకుందాం. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎలా ఉన్నారు, జానకమ్మ గారి గురించి చాలా బాగా వివరించారు ఓకే అంటూ ఇంకేమంటున్నారు, ఎవరు సుధా గారు కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అక్కర్పాక నుండి రమా గారు. ఓకే, మొదటిసారి అయితే సిరిమల్లె పువ్వ సాంగ్ వచ్చింది అంటున్నారు. ఎస్, ఇందాక చెప్పినట్టుగా తమిళ్లో సిరిమల్లె పువ్వ పాట పాడినందుకు గాను వచ్చింది. అండ్ తెలుగులో అయితే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు అండి. నెక్స్ట్ నాగేంద్రప్ప ఉడేవు తాలూక్ కర్ణాటక నుంచి పంపించారు. అండ్ ఎవరు అంటే మురళీ గారు. ఓకే, థ్యాంక్ యూ మురళీ గారు మెసేజ్ పంపించినందుకు. అండ్ రత్నం గారు వైజాగ్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ ఎస్, లాస్ట్ మెసేజ్ ఎవరు అంటే ఆర్కే రాజు, ఆదిత్య, అనుదీప్తి, రేణుక గుంటకల్ నుంచి. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మన స్వరం ఏముంది, దేవుడికి ఇచ్చిన వరం గొంతు అంటున్నారు. జానకమ్మ లాంటి వాళ్ళకి వర్తిస్తాయి ఇలాంటి కాంప్లిమెంట్స్. బట్ ఎనీవేస్, చిన్నమ్మాయి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మెసేజ్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరైతే మెసేజెస్ ఇంకా జానకి గారి గురించి, ఆవిడ పాటలు, అండ్ ఇంకా ఆవిడ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇలానే టైం గడిచిపోతుంది. సో 6 o'clock నుంచి రైట్ ఫ్రమ్ వందన ఆవిడ పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం. అండ్ ఆల్రెడీ 11 hours ఉంది. అంత స్వీట్ వాయిస్ అండ్ అంతే స్వచ్ఛమైన నవ్వు జానకమ్మ గారిది. అండ్ ఎస్, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ఎస్ జానకి గారికి సితారాలో వెన్నెల్లో గోదావరి అందం, మరి ఈ పాటకు గాను నేషనల్ అవార్డ్ లభించింది 1984. అండ్ ఎస్, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి నేను అనౌన్స్ చేయక ముందే పంపించారు అని అనుకుంటున్నాను. సో ఎస్ ఫ్రెండ్స్, ఇవి అన్నమాట ఈరోజు వచ్చిన వండర్ఫుల్ మెసేజెస్ అన్నీ మన జానకి గారి గురించి.

0: సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంత మధురమైన పాటకి అవార్డ్ రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మరి జానకమ్మ పాటలు ఎప్పుడు మనతోటే ఉంటాయి, ఆవిడి నవ్వులానే అలానే ఈ పాటలానే. సో దిస్ ఈస్ యువర్ రాజీ అల్క్నంద సైనింగ్ ఆఫ్. టు బై సైనారో.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీలోపు బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రాన్ని ఓటర్లు ఖచ్చితంగా వారికి తిరిగి ఇవ్వాలని, అప్పుడే ఈ నెల 21వ తేదీన

భక్తుల అభిరుచులపై అధ్యయనం చేసి ప్రసాదాలయ వారపు మెనూను పునర్రూపకల్పన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచార పౌర సంబంధాలు రెవెన్యూ శాఖల మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో రాష్ట ఏకాస అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉద్యోగుల అంశాలపై వారు చర్చించారు. అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జులై 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. కలం యోధుడు డాక్టర్ జి లీలాప్రసాద్ ఆదివారం కన్నుమూశారు. అనారోగ్యంతో మృతి చెందిన ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్ర అభివృద్ది పట్ల ఒక శాస్త్రీయ అవగాహనతో నిరంతరం కృషి చేసిన కలం యోధుడుగా అందరి మధ్యలో నిలిచారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ పోయాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి. ఒక పాట అంటే కేవలం పదాల కలయికే కాదు, మనసు సంతోషంగా ఉన్నప్పుడు తోడుండేది పాటే, బాధపడుతున్నప్పుడు ఓదార్చేది పాటే. మరి ఇలాంటి ఎన్నో భావాలు ఉండే ఒక పాటని తన స్వరంతో ప్రాణం పోసిన గాత్రం ఆవిడది. ప్రేమ గీతాల్లో ప్రేమగా పలకరించింది, జోలపాటలో తల్లిలా ఆదరించింది, భక్తి గీతాలతో భక్తిభావాన్ని కలిగించింది ఆవిడ స్వరం. ఆవిడే మన గాన కోకిల ఎస్ జానకి గారు. 6 దశాబ్దాలకు పైగా అండి భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో తన గానంతో మైమరిపించిన అద్భుతమైన గాయని. ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఆవిడ సంగీత ప్రయాణం గురించి, ఆవిడ పాడిన పాటల గురించి ఎన్నో విషయాలు గుర్తు చేసుకుందాం. సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్వయం కృషి సినిమా నుంచి సిరివెన్లు గారు లిరిక్ లో ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పన్న సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి ప్రతి గొప్ప జర్నీకి అండి ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ అనేది తప్పకుండా ఉంటుంది కదా. మరి అలాగే భారతీయ సంగీతాన్ని 6 దశాబ్దాలకి పైగా తన స్వీట్ వాయిస్తో అలరించిన ఎస్ జానకి గారి జర్నీ కూడా ఒక చిన్న విలేజ్లోనే స్టార్ట్ అయింది. 1938 ఏప్రిల్ 23 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లెలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఎస్ జానకి గారు. మరి ఆవిడ అసలు పేరేంటో తెలుసా? సిస్లా శ్రీరామూర్తి జానకి అనమాట. మరి చిన్నప్పటి నుంచే ఆమెకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వినిపించే పాటలు, భక్తి గీతాలు, రేడియోలో వినిపించే సినిమా పాటలు, దేవాలయాల్లో జరిగే సంగీత కార్యక్రమాలు, ఇలా ఏ పాట వినిపించినా ఒక్కసారి వింటే చాలు అదే స్వరంలో తిరిగి పాడే అద్భుతమైన జ్ఞాపక శక్తి మన జానకి గారికి ఉండేదట. మరి ఈ టాలెంట్ని అలాగే మ్యూజిక్ మీద ఆవిడకున్న ఇంట్రెస్ట్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించి మ్యూజిక్ నేర్చుకోమని ఎంకరేజ్ చేశారట. మరి ఆవిడ జర్నీ గురించి మనం ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ఎంజాయ్ లిసనింగ్.

ఎస్ జానకి గారి సంగీత ప్రయాణం గురించి ఈరోజు షోలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒక రేడియో, ఒక పాట, ఇవే ఆవిడ గురువులు. స్వరాన్ని ఎలా మలచాలి, భావాన్ని ఎలా పలికించాలి, పదాన్ని ఎలా స్పష్టంగా పలకాలి, ఇవన్నీ వింటూ నేర్చుకుంటూ సాధన చేస్తూ తన స్వరాన్ని తనే మార్చుకున్నారట. మరి ఆ ఏజ్లోనే ఎన్నో పోటీల్లో పార్టిసిపేట్ చేయడం కూడా చేశారు. మరి ఎక్కడ పాడినా అక్కడ విన్న అందరూ కూడా ఆవిడ చాలా మెచ్చుకునేవారట. మరి అమ్మాయి భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతుంది అని చాలామంది చెప్పేవాళ్ళు. అలా అలా అలా మన ఎస్ జానకి గారి లైఫ్లో వచ్చిన టర్నింగ్ పాయింట్ ఆవిడ మెడ్రాస్ జర్నీ. మరి అప్పట్లో ఆ ఊరంటే చాలామంది కలలకి పర్ఫెక్ట్ అడ్రస్ అనమాట. కానీ మద్రాసులో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ అయితే కాదు కదా. కానీ ఆవిడ దగ్గర ఉన్నది ఏమిటి, ఒక అపురూపమైన స్వరం. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆవిడ వాయిస్ విన్న వెంటనే ఈ వాయిస్లో ఏదో కొత్తదనం ఉంది అని ఫీల్ అయ్యేవాళ్ళట. మరి సింగర్గా తనకి మంచి ఫ్యూచర్ ఉందని గుర్తించి ఆవిడకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను స్వర్ణకమలం సినిమా నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సీతారా సినిమా నుంచి. మరి 11:35 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్లో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో ఎస్ జానకి గారి ఫస్ట్ రికార్డింగ్ 1957లో జరిగిందండి. అఫీషియల్గా మన గాన కోకిల సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారనమాట. ఇంకా అంతే, ఒక్కొక్క పాట ఒక్కో అవకాశం ఒక్కో విజయంగా మారింది. ఒక్కోసారి ఎస్ జానకి గారు ఒకే రోజులో వేరువేరు భాషల్లో వేరువేరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు రికార్డ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. మార్నింగ్ తెలుగు, మధ్యాహ్నం తమిళం, సాయంత్రం కన్నడం, రాత్రి మలయాళం, ఇలా 4 భాషల్లో పాటలు పాడిన అరుదైన సింగర్స్లో మన జానకి గారు కూడా ఉన్నారు. సో మరి కొంతమంది సింగర్స్ అండి మంచి సాంగ్స్ పాడతారు, ఇంకొంతమంది హిట్ సాంగ్స్ పాడతారు, కానీ ఒక కంప్లీట్ జనరేషన్ లైఫ్ మొత్తానికి సౌండ్ ట్రాక్ లాగా మారిపోయిన సింగర్స్ ఉన్నారు. ఎస్ జానకి గారి వాయిస్ అలాంటిదే. సో ఆవిడ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఘంటసాల గారి హవా సాగుతోంది. తర్వాత కొత్త తరం వచ్చింది, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, కొత్త హీరోస్ వచ్చారు, కొత్త హీరోయిన్స్ వచ్చారు, కొత్త కథలు కూడా వచ్చాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారలేదు, అదే మన గాన కోకిల గాత్రం. అందుకే 60s 70s 80s 90s ఇలా ఎన్ని తరాలు మారిపోయినా జానకి గారి పాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎస్పి బాలు గారు ఎస్ జానకి గారి కాంబినేషన్ డ్యూయట్స్ ని ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉంటారు. వాళ్ళు డ్యూయట్స్ పాడితే హ్యాపీగా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు విషాద గీతం పాడితే బాధపడే ఫ్యాన్స్ ఉన్నారు. అదే ఏదైనా చిలిపి పాట టీజింగ్ సాంగ్ పాడితే ఫ్యాన్స్ అదే హుషారుతో వినేవాళ్ళు. అందుకే ఎస్పి బాలు గారు ఎస్ జానకి గారి జంట సంగీత చరిత్రలో అత్యంత మధురమైన జంటల్లో ఒకటి. మరి నెక్స్ట్ అయితే ఎస్పి బాలు గారు ఎస్ జానకి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను గీతాంజలి సినిమా నుంచి. వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

11:41 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ టైం. సో మరి ఎస్ జానకి గారు తన 60 ఏళ్ల సింగింగ్ కెరీర్లో అండి దాదాపు 48,000 పైగా పాటలు పాడారని అంచనా. సుమారు 17 భాషల్లో గాత్రం అందించారు ఆవిడ. ఇక సింగింగ్ జర్నీలో ఇంకొక ఇంపార్టెంట్ పేరు ఇళయరాజా గారు. రాజా గారి మ్యూజిక్, జానకి గారి వాయిస్ అదొక అద్భుతం అంతే. మరి మాటలు వర్ణించడం చాలా కష్టం. జానకి గారి పాటలు పాడారు అనే కన్నా ఆ పాటలో ఇంకా ఆ పాట పాడే పాత్రలో ఆవిడ జీవించారు అనొచ్చేమో. ఏదైనా ఎమోషనల్ సిచ్యువేషన్ అండ్ దానిలో వచ్చే సాంగ్స్ అయితే ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ మన జానకి గారే. సో ఆవిడ గొంతులో ఆ మాయ ఏదైతే ఉందో ఆ పాటని ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసేదన్నమాట. ఒక ఆర్టిస్ట్కి నిజమైన గౌరవం ఏంటో తెలుసా అండి? ప్రజల అభిమానం. మరి జానకి గారికి అది చాలా దక్కింది. సో మరి నెక్స్ట్ ఆవిడ ఎవరెవరితో సాంగ్స్ పాడారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు అనే విషయం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం నిర్ణయం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

ఎస్ జానకి గారి సంగీత ప్రయాణంలో అండి చాలా మందితో కలిసి వర్క్ చేశారు, ఘంటసాల గారితో. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి డ్యూయట్స్ పాడారు. వాళ్ళ వాయిసెస్లో ఎమోషన్ ఇంకా స్వీట్నెస్

ఏది కావాలంటే అది అన్నట్టు కలిసిపోయావన్నమాట. ఇక మన ఎస్పీబీ గారితో అయితే కొన్ని వేల డ్యూయట్స్, స్పెషల్గా 1970s 1990s టైంలో ఎన్ని సూపర్ హిట్స్ పాడారు అసలు. బంగారు పంజరం, జ్యోతి, శ్రీదేవి, దేవుడు చేసిన బొమ్మలు, అత్తని దిద్దిన కోడలు, ఇలా ఒకట బోలెడన్ని పాటలు. అండ్ కేజే యేసుదాస్ గారితో తెలుగు, తమిళ్, మలయాళంలో చాలా సాంగ్స్ పాడారు. స్పెషల్గా ఇళయరాజా గారి మ్యూజిక్ కాంబినేషన్లో అయితే సాంగ్స్ చెప్పాలంటే అద్భుతం అనమాట. ఇంకా 1960s 1970s మధ్యలో పిబి శ్రీనివాసరావు గారితో కలిసి జానకి గారు చాలా పాటలు పాడారు. ఆ తర్వాత డాక్టర్ రాజ్ కుమార్ గారితో, ఇలా ఎంతోమంది సింగర్స్తో, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవి మహాదేవన్ గారు, చక్రవర్తి గారు, సత్యం, రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి లాంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్స్ పాడారు మన జానకి గారు. సో మన నెక్స్ట్ మీ అందరి కోసం రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్ కాంబినేషన్లో ఘంటసాల గారు, ఎస్ జానకి గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. సీఎం నారాయణ రెడ్డి గారి రచనలో అగ్గిపిడుగు సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా

0: డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఎస్ జానకి గారికి 4 నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చాయండి. మరి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 స్టేట్ ఫిలిం అవార్డ్స్ కూడా అందుకున్నారు. యాక్చువల్గా ఒక పాట నచ్చి విన్న ప్రేక్షకుడు హ్యాపీ ఫీల్ అయితే చాలు, అదే నాకు అన్నిటికన్నా పెద్ద అవార్డ్ అని ఎస్ జానకి గారు ఫీల్ అయ్యేవాళ్ళట. మన లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట జానకి అమ్మ స్వరం మనతో నడిచింది. అందుకే ఆవిడ్ని ఒక సింగర్గా కాకుండా సంగీత ప్రేమికులు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. మరి ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ చాలామందికి ఈ జనరేషన్లో కూడా ఎస్ జానకి గారికి, ఆవిడ వాయిస్కి అభిమానులు చాలామంది ఉన్నారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం రంగీలి సినిమా నుంచి ఎస్ జానకి గారి వాయిస్లో బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

రంగీలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. యాక్చువల్ గా అండి, ఎన్ని కొత్త పాటలు వచ్చినా, ఎన్ని తరాలు మారిపోయినా, కొన్ని పాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తాయి. అదే మన ఎస్ జానకి గారి పాటల విశేషం. ఇప్పటి న్యూ జనరేషన్ కూడా ఆవిడ సాంగ్స్ వెతుక్కుని మరీ వింటున్నారు కదా. సో మరి అలాంటి ఒక అరుదైన ప్రేమ ఆవిడకి దక్కింది. ఈ రోజు మనందరం కలిసి ఒక గొప్ప గాయనికి, ఒక అపూర్వమైన సంగీత యాత్రకి మనసారా కృతజ్ఞత చెప్దాం. ఆవిడ పాటలు మళ్లీ మళ్లీ వినడం, వారి కళను నెక్స్ట్ జనరేషన్ కి పరిచయం చేయడం మనం మన గానకోకిలికి ఇచ్చే నిజమైన గౌరవం. ఏమంటారు? మరి ఇది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ మీకు తెలుసాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ సహకారాలపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వియత్నాంలో పర్యాటక బోటు బోల్తాపడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ వాసులు మృతి చెందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని కోరారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగువారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 60 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 59,42,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, రద్దీ ప్రాంతాలు ఆసుపత్రుల వద్ద మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న డ్రైనేజీ, త్రాగునీరు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, బ్రిడ్జెస్, ఇతర అభివృద్ది పనుల పురోగతిపై నూజివీడు మండల అభివృద్ది అధికారి కార్యాలయంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 12:04 అయిపోయింది. దట్ మీన్స్ మనం వెంటిపోయాం మీకు తెలిసే ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, మన చేతిలో ఉండే ఒక చిన్న వస్తువు మన భూమికి ఒక పెద్ద బహుమతి అని మీకు తెలుసా? ఎస్, ఇది 100% నిజం. ఆ వస్తువు ఇంకేదో కాదు, పేపర్ బ్యాగ్. ఈరోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కదా. సో ఈ ఇన్వెన్షన్ వెనకాల ఉన్న అద్భుతమైన విషయాలని అండ్ అలాగే పేపర్ బ్యాగ్ మన ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను శివం సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.

నైని కృష్ణమూర్తి గారి లిరిక్, మరి ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట అయితే విన్నారు మహర్షి సినిమా నుంచి. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. ఈరోజు అండి, గ్రాసరీ స్టోర్స్లో మనకి కనిపించే పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి దాని వెనకాల ఒక 170 ఏళ్ల చరిత్ర ఉంది. 1852లో మొదటిసారి ఫ్రాన్సిస్ అనే ఆయన పేపర్ బ్యాగ్స్ని ప్రొడ్యూస్ చేసే మెషీన్ని తయారు చేశారు. సింపుల్గా ఎన్వలప్ స్టైల్లో ఉండేవిట ఫస్ట్ పేపర్ బ్యాగ్స్. అయితే సో అంత సింపుల్గా ఉండేది కాబట్టి వాటి ప్రొడక్షన్ కూడా అంతే ఫాస్ట్గా ఉండేది. కానీ తర్వాత 1871లో మార్గరెట్ ఈ నైట్ అనే ఆవిడ పేపర్ బ్యాగ్స్ని ఒక సరికొత్త వస్తువుగా కంప్లీట్గా మార్చేశారు. అడుగున ఫ్లాట్గా ఉండే డిజైన్ని తయారు చేశారు ఆవిడ. సో ఏమన్నా సరుకులు అవి పెట్టుకున్నా అవి చక్కగా నిలబడి ఉండేలాగా ఒక డిజైన్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నవి ఆ బ్యాగ్సే. ఎంత ఈజీగా వాడుతున్నాం కదా ఇప్పుడు. కొన్ని ఇన్వెన్షన్స్ అంతేనండి, పెద్దగా కనిపించవు చూడటానికి, కానీ అవి వరల్డ్ లైఫ్ స్టైల్నే చేంజ్ చేస్తాయి. సో వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి ఈరోజు మనం చాలా కబుర్లు మాట్లాడుకుందాం దాని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సఖీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.

సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ పాడిన పాట విన్నారు. సిరివెన్నెల గారి లిరిక్ జోష్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:27 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి దాని గురించి మనం కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి మెయిన్గా ఈ పేపర్ బ్యాగ్ వల్ల యూజ్ ఏంటి, అది త్వరగా మట్టిలో కలిసిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన ఉపయోగం అన్నమాట. అండ్ మళ్ళీ మనం దాన్ని రీసైకిల్ చేయొచ్చు. పేపర్ బ్యాగ్ని పేపర్గానో, మళ్ళీ లేకపోతే కార్డ్బోర్డ్గానో, లేకపోతే కొత్త బ్యాగ్స్గానో ఇలా తయారు చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ మెయిన్గా చెట్ల నుంచి వచ్చే వుడ్ పల్ప్ నుంచి తయారవుతాయి కాబట్టి కొత్త చెట్లని మళ్ళీ నాటచ్చు. అండ్ షాపింగ్ తర్వాత మనం పేపర్ బ్యాగ్ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అంటే గిఫ్ట్ బ్యాగ్స్గానో, లేకపోతే బుక్స్కి కవర్ వేయడానికో, లేకపోతే స్టోర్ చేసుకోవడానికంటే ఏదైనా వస్తువుల్ని మళ్ళీ స్టోర్ చేసుకోవడానికో ఇలా అనమాట. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ పిల్లలకి క్రాఫ్ట్ వర్క్స్ చేస్తుంటారు కదా, వాటిల్లో కూడా ఈ పేపర్ బ్యాగ్స్ని యూజ్ చేస్తారు. ఒక్క బ్యాగ్ ఎన్ని ఉపయోగాలు చూసారా. మరి ఇది వదిలేసి, అంటే ఇంత మంచి పేపర్ బ్యాగ్ని వదిలేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తే, అసలు యూజ్ చేసామనుకోండి, ఏం జరుగుతుందో కూడా మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే.

0: సో మరి రైట్ నౌ మీ అందుకోసం ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
1: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 చెబుతుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తి

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట ఎన్నికల సంఘం గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్బంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్దం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్దీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కంటాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలనచిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3

0: తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: We have given orange alert for next 2 days, and for Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand, it may occur for next 6-7 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అజయ్ శృతి. సో మరి ఈ రోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి పేపర్ బ్యాగ్ స్టోరీ గురించి, అది ఎలా యూజ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఎన్ని యూజెస్ ఉన్నా పేపర్ బ్యాగ్ బదులు మనం ఒకవేళ ప్లాస్టిక్ బ్యాగ్ వాడామనుకోండి, అంటే ఈజీగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, ఎక్కువగా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి ప్లాస్టిక్ బ్యాగ్ వాడితే అది నేలలో కలవకపోతే కొన్ని వందల సంవత్సరాలు మట్టిలో అలానే ఉండిపోతాయి. సో ఇలా ప్లాస్టిక్ ఉండిపోతే ఏముంది, నేల సారం అనేది మనకి తగ్గిపోతుంది. దానివల్ల నీరు గాలి సరిగ్గా మట్టిలోకి వెళ్ళవు, దీంతో మొక్కలు అనేవి పెరగవు. అండ్ అన్నిటినీ మించి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ని పొరపాటున జంతువులు తిన్నాయనుకోండి, వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అంటే పేపర్ అంటే ఈ ప్లాస్టిక్ వల్ల జంతువులకి ప్రమాదం ఉంది అని చెప్పేసి. కానీ ఏం ప్రమాదం ఉంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా విషయం మనకి సరిగా అర్థమయ్యేది. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ పొరపాటున జంతువుల పొట్టలోకి వెళ్తే ప్లాస్టిక్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి వాటికి పేగులు మూసుకుపోతాయట. సో కడుపు నిండిపోయినట్లు అనిపించి అవి తిండి తగ్గిచ్చేస్తాయి. సో ఒక పక్కన ఆకలి తీరదు, తింటే అరగదు. ఇలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తీవ్రంగా వస్తాయి జంతువుల్లో. అండ్ ప్లాస్టిక్లో మనకు కనపడని చిన్న చిన్న సూది మొనల్ లాంటి వాటి వల్ల జంతువుల కడుపులో ఏమవుతుందంటే ఇంటర్నల్ ఇంజురీస్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఇలా ఒకటి కాదండి, ఒక 10 రకాల వ్యాధులు జంతువులు వెంట పడిపోతాయన్నమాట. సో యానిమల్ లవర్స్ అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అది చెప్పుకోగానే సరిపోదు కదా, మన ఇంట్లో ఉండే మన పెట్స్ని ప్రేమగా చూసుకుంటే సరిపోదు కదా. మన చిన్న సౌకర్యం మన ప్రకృతికి, మన చుట్టూ ఉండే జీవులకి భారం అయితే అవ్వకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్లాస్టిక్ బదులు పేపర్ బ్యాగ్స్ అనేవి చాలా చాలా చాలా హెల్ప్ చేస్తాయి పర్యావరణ పరిరక్షణకి. సో ఓకేనా. సో మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ లవర్స్ డే మూవీ నుంచి అయితే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

సో F2 సినిమానికి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ పాడిన పాట విన్నారు. 12:50 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. సో మరి పేపర్ బ్యాగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో ప్లాస్టిక్ బ్యాగ్స్ వల్ల అయితే అండి మనకి సముద్రాలకి కూడా ఎంత ప్రమాదం ఉందో మన కళ్ళతో మనం చూసాం. సో పేపర్ బ్యాగ్ని వాడడం మనం అలవాటు చేసుకోవాలి ఇప్పటికైనా. చాలామంది దీన్ని తేలిగ్గా తీసి పారేస్తుంటారు, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్వాలిటీ బ్యాగ్స్ వస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి కూడా, మల్టిపుల్ లేయర్స్తో వస్తున్నాయి, ట్విస్టెడ్ పేపర్ హ్యాండిల్స్తో, ఇలా రకరకాల డిజైన్స్లో పేపర్ బ్యాగ్స్ అనేవి మనకి అవైలబుల్గా వస్తున్నాయి అన్నమాట. కొన్ని పేపర్ బ్యాగ్స్ అయితే 8 నుంచి 10 కేజీస్ దాకా వెయిట్ని కూడా హ్యాండిల్ చేస్తున్నాయి. సో తడిస్తే కొంచెం ఈ బ్యాగ్ వీక్ అవుతుంది, కాబట్టి అలాంటి తడి వస్తువులకి రీయూజ్ చేసే వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు అన్నమాట. సో సింపుల్గా కనిపించిన మంచి క్యాపబుల్ ఈ పేపర్ బ్యాగ్స్, సో వాటిని మనం అలవాటు చేసుకోవాలి. మరి ఇంకొన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం రైట్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

రైట్ సినిమా నుంచి హేమచంద్ర మ్యూజిక్ కంపోజిషన్లో హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి పాడిన పాట విన్నారు రామజోగి శాస్త్రి గారి లిరిక్. 12:56 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ మన మీకు తెలుసా టైం. సో యాక్చువల్గా అండి ఇప్పుడు చాలా బేకరీస్లో, చాలా కేవ్స్లో, బుక్ స్టోర్స్లో, క్లోతింగ్ బ్రాండ్స్, ఇలా చాలా చోట్ల పేపర్ ప్యాకేజింగ్నే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? కస్టమర్స్ అంటే మనం అందరం కూడా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్నే ఎక్కువగా ఇష్టపడుతున్నాం. సో అసలు ఊహించండి, ఒక పేపర్ బ్యాగ్ మీద లోగో ప్రింట్ కనుక వేస్తే అది జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే కాదు, మనం మన నేచర్ని రెస్పెక్ట్ చేస్తున్నామని చెప్పే మెసేజ్ కూడా కదా. అది ఒక పాజిటివ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. సో యాక్చువల్గా ఎన్ని లాభాలు చెప్పుకున్నా మన పేపర్ బ్యాగ్ గురించి, కంప్లీట్గా పేపర్ బ్యాగ్స్ని వాడే కంట్రీ ఏదీ లేదు. వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి రీయూజబుల్ క్లాత్ బ్యాగ్స్ని, లేకపోతే జూట్ బ్యాగ్స్ని, లేకపోతే బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ని, ఇలాంటి వాటిని, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని వాడుతున్నారు. బట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ పైన కంప్లీట్ బ్యాన్ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. రివాండా, కెన్యా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇలాంటి దేశాల్లో అండ్ మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో కూడా, ఇలా కొన్ని దేశాలు ఎన్విరాన్మెంటల్ హెల్త్ని కాపాడుతున్నాయన్నమాట ప్లాస్టిక్ని బ్యాన్ చేసి. సో మన భూమిని, ప్రకృతిని కాపాడాలి అంటే సూపర్ హీరో అవ్వక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న హ్యాబిట్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ని వాడడం అలవాటు చేసుకుంటే చాలు. అదనమాట, మన అలవాటే మన పిల్లల ఫ్యూచర్ సిలబస్ అవుతుంది. ఇదైతే గుర్తుంచుకోవాలన్నమాట. సో అదే మ్యాటర్, ఇది ఇవాళ మీకు తెలుసా. మళ్ళీ మనం నెక్స్ట్ ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనిపెడుతున్నాను. వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రమాద ఘటనపై ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాచపల్లి వద్ద హంద్రీనీవ కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికి ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకుని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుందని, మిగిలిన రోజులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. విశాఖపట్నం నగరంలో ఈరోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్పీ కాలనీ, మాధవధార, పెదవాల్తెరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. ఈ సాయంకాలం మైసూరు బోగాది సమీపంలోని కనియరహుండి గ్రామంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు.

0: 4 సెకండ్స్ అయిపోయింది. సో మరి యాక్చువల్గా అండి, ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక గురువు, ఒక విద్యార్థి ప్రపంచాన్ని మార్చగలరు. ఇది చెప్పింది ఎవరో కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అమ్మాయిలకి ధైర్యం నేర్పిన మలాల అన్నమాట. సో ఈరోజు మలాల డే కదా, సో ఈ సందర్భంలో ఇవాల్టి షోలో మలాల మాటల్ని నిజం చేయబోతున్న ఒక 14 ఏళ్ల అమ్మాయి జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? బట్ బిఫోర్ టు దట్ మీకోసం అయితే లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, కిరాక్ పార్టీ సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.
1: దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్.

భువనచంద్ర గారి లిరిక్, ఎస్పి బాలుగారు అండ్ ఎస్ జానకి పాడిన పాడైతే విన్నారు చిన్నరాయుడు సినిమా నుంచి. 1:13 PM క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. అండ్ మనం ఈరోజు మహిమ రాజ్పుత్ గురించి మాట్లాడుకుంటాం. యాక్చువల్గా అండి, ఒకప్పుడు మలాలా ప్రతి అమ్మాయికి చదువుకునే హక్కు ఉంది అని ప్రపంచానికి గుర్తు చేసింది. మరి ఇప్పుడు ఒక అమ్మాయిని చదివిస్తే అంతరిక్షాన్ని కూడా చేరగలదు అని నిరూపిస్తోంది. అండ్ తను ఇంకెవరో కాదు, 14 ఏళ్ల వయసున్న మహిమ రాజ్పుత్. జనరల్గా ఈ ఏజ్లో చాలామంది ఎగ్జామ్స్ గురించి, మార్క్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, 14 ఇయర్స్ అంటే. కానీ మహిమ అంతరిక్ష పరిశోధనలో భాగం అవ్వబోతుంది తెలుసా. తను సెలబ్రిటీ కాదు, బిలియనీర్ కాదు,

జస్ట్ ఒక నార్మల్ స్టూడెంట్, కానీ తనకు వచ్చిన ఒక అవకాశం తన లైఫ్ని కంప్లీట్గా మార్చిపోతుంది. శక్తి శాట్, ఈ పేరు వింటే శాటిలైట్ అనే మీనింగ్ తెలుస్తుంది కదా మనకి. కానీ ఈ శక్తి శాట్ ప్రాజెక్ట్లో అసలు విషయం శాటిలైట్ కాదు, దాన్ని నిర్మించబోయే పిల్లలన్నమాట. వరల్డ్ వైడ్గా 108 దేశాల నుంచి, 108 దేశాల నుంచి ఎంచుకున్న విద్యార్థులు అనమాట. వీళ్ళందరిది అండి ఒకే గోల్, సైన్స్కి ఎలాంటి లిమిట్స్ లేవు అని ప్రూవ్ చేయడం. ఇందులో పాట అవ్వబోతున్న మహిమ రాజ్పూత్ గురించి మనం మాట్లాడుకుందాం, అలాగే ఇంకా చాలా విషయాలు శక్తి శాట్ గురించి కూడా. బట్ న్యూస్ బ్రేక్ తర్వాత, ఎగ్జాక్ట్గా 120కి రీజనల్ న్యూస్ బ్రేక్ ఉంటుంది కదా, దాని తర్వాత. రైట్ నౌ మీ అందరి కోసం ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ప్లే చేస్తున్నాను. జోడీ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, భువన చంద్ర గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాజపల్లి వద్ద హంద్రీనివా కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో రాయలసీమకు ఇరిగేషన్ రంగంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 59,42,204 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల పాలిట ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పతరువుగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ జాబితా కోసం ప్రజలు, పార్టీలు, అధికారులు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తూ,
3: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమం జూలై 14తో పూర్తి అవుతుంది. బూత్ లెవెల్

0: అధికారులు ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి 2 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందజేయడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారంతో డెత్ డూప్లికేట్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ను కూడా గుర్తించాం. 55,449 మందిని ఈ ఫార్మ్స్ ను కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి నంద్యాల జిల్లాలో 2,59,272 ఫార్మ్స్ వెనక్కి రావాల్సి ఉంది. ఈ రోజు శనివారం మరియు రేపు ఆదివారం మనం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం.
1: తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటర్ నమోదు పూర్తి చేసేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో కూడా ఓటరు సవరణ చేసుకోవచ్చునని, 2002 సంవత్సరంలో ఎక్కడైతే ఓటు వేశారో ఆ ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్ఓల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని, ఇతర తెలుగు పర్యాటకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు చెప్పారు. భౌతిక కాయాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు.

ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారు. ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో కణియర్హండి గ్రామంలో అధికారిక గౌరవ లాంఛనాలతో అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీ, మాధవధార, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలో భూమి ఒక్కసారిగా కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. గాజువాక, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్ ప్రాంతాల్లో 7 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని

0: అని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:32 PM క్రాస్ అయిపోయి 6 సెకండ్స్ అయిపోయింది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. అండ్ నేను మీ ఆర్జే శృతి. మరి ఈ రోజండి, ఒక అమ్మాయికి కల వేస్తే కథ రాస్తుంది, అదే విజ్ఞానం వేస్తే చరిత్ర రాస్తుంది. ఒకరు మలాల, ఒకరు మహిమ. ఈరోజు మన ఇండియాలో ఒక అమ్మాయి చదువుతో చంద్రుడి వైపు అడిగేస్తోంది అంటే బాలికల విద్య కోసం, అమ్మాయిల విద్య కోసం పోరాటం చేసిన ఎందరో మహానుభావుల వల్లే కదా. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే, త్వరలో న్యూఢిల్లీలో మిషన్ శక్తి షార్ట్ ప్రోగ్రామ్ జరగబోతోందనమాట. 23rd to 31st వరకు 108 దేశాల నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఢిల్లీలో మీట్ అయి శాటిలైట్కి సంబంధించిన రకరకాల నిర్మాణ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇలా నిర్మించిన ఈ శాటిలైట్స్ ని అక్టోబర్ 2026 మిషన్ లో భాగంగా మన ఏపీలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ప్రయోగిస్తారు. సో అది మ్యాటర్. మరి ఈ టోటల్ ప్రోగ్రామ్ లో ఆ 108 స్టూడెంట్స్ లో 14 ఇయర్స్ మహిమ రాజ్పూత్ కూడా ఉంది, మన ఇండియాలోని రాజ్పూర్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా మాట్లాడుకుందాం బోలెడన్ని విషయాలు. అండ్ రైట్ నో మీ అందరి కోసం అజ్ఞాతి వాసి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ మరి జగదే కురుడు అతిలోక సుందరి సినిమా నుంచి ఎస్పి బాలుగారు ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇళ్ళరాజా గారు మ్యూజిక్ కంపోజిషన్, బేటూరి గారి లిరిక్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:41 అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3. అండ్ మనం ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మహిమ రాజ్పుత్ గురించి అండ్ శక్తి శాడ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఊహించండి, సైన్స్ గురించి, శాటిలైట్స్ గురించి చదువుకుంటూ ఒకే ప్లాట్ఫామ్ మీద, ఒకే గోల్తో, ఒకే క్లాస్ రూమ్లో భారత్, జపాన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, కెనడా, ఇలా ఎన్నో దేశాల పిల్లలు ఒకే మిషన్లో ఉన్నారు. లాంగ్వేజ్ వేరవ్వచ్చు, కంట్రీ వేరే అవ్వచ్చు, కానీ విజ్ఞానం మాత్రం అందరికీ ఒకటే. శాటిలైట్ అంటే పెద్ద పెద్ద సైంటిస్టే తయారు చేస్తారు అనుకునే వాళ్ళం కదా మనం, కానీ ప్రపంచం మారిపోతుంది చూసారా. ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎక్స్పర్ట్స్ డైరెక్షన్లో రియల్ స్పేస్ మెషిన్స్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కించుకుంటున్నారు. సో ఇది ఎడ్యుకేషన్కి ఒక కొత్త రూపం అనుకోవచ్చేమో మనం కదా. సో డౌట్ వస్తుంది ఇక్కడ, మరి ఇలాంటి ఛాన్స్ రావాలంటే మార్క్స్ బాగా రావాలా ఏంటి అని. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సమ్మోహనం సినిమా నుంచి హరిచరణ్ అండ్ కీర్తన పాడిన పాట ప్లే చేస్తాను. వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో బ్యూటిఫుల్ సాంగ్, సిరివెన్లు గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి 147 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. సో మరి మనకండి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు బాగా మార్క్స్ వచ్చిన పిల్లలే సెలెక్ట్ అవుతారా అనే డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా కాదు. కేవలం మార్క్స్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, క్యూరియాసిటీ, టీమ్ వర్క్, డిసిప్లిన్, నేర్చుకోవాలనే తపన ఇలాంటివి ఎన్నో చూస్తారు. సో ఇవన్నీ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే పెద్ద అవకాశాలని అందుకోగలుగుతారు, కేవలం మార్కులు ఉంటే మాత్రమే సరిపోదన్నమాట. సో అలా పిల్లలు ఉండేలాగా పేరెంట్సే ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఓకే, సో మరి మహిమా రాజ్పూత్ అయితే శక్తి శాట్కి సెలెక్ట్ అయింది కదా, తన ట్రైనింగ్లో 21 మాడ్యూల్స్ నేర్చుకుందంట, 365 లెసన్స్, 120 గంటల శిక్షణ. సో శాటిలైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సోలార్ ప్యానెల్స్ ఎలా వర్క్ చేస్తాయి, సెన్సర్స్ ఏం చేస్తాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, మిషన్ ప్లానింగ్ ఏంటి, ఇలా ఎన్నో టాపిక్స్ అన్నమాట స్టెప్ బై స్టెప్ నేర్చుకొని స్కై ఈజ్ ద లిమిట్ అనే సెంటెన్స్ని మార్చి స్కై ఈజ్ ద జస్ట్ బిగినింగ్ అని ప్రూవ్ చేయబోతున్నారు ఈ 108 స్టూడెంట్స్ అలాంగ్ విత్ మహిమా రాజ్పుత్. అదే సంగతి మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం భీమ్లా నాయక్ సినిమా నుంచి కేఎస్ చిత్ర గారు పాట ప్లే చేస్తున్నాను. ఎస్ఎస్ థామన్ మ్యూజిక్ కంపోజిషన్లో సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, మరి శాటిలైట్ అంటే అండి రాకెట్లో పెట్టి అలా పంపేయడం మాత్రమే కాదు కదా, అది లాంచ్ అవ్వాలంటే కొన్ని వేల పరీక్షలు జరుగుతాయి. ఎందుకంటే స్పేస్లోకి వెళ్ళాక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కొన్ని కోట్ల రూపాయల మిషన్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి. సో ఈ శక్తి సార్ ట్రైనింగ్ ఈ 108 స్టూడెంట్స్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటారన్నమాట. సో గ్రౌండ్ స్టేషన్ నుంచి కమాండ్స్ ఎలా ఇస్తారు, స్పేస్లో టెంపరేచర్లో వచ్చే మార్పులు ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయం నేర్చుకుంటారు. చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి నేర్పిస్తారన్నమాట ఈ ట్రైనింగ్లో. మరి కొత్త జనరేషన్ అంటానికి కొత్త ఎగ్జాంపుల్ ఏమో ఇది. ఇంతకీ ఈ మిషన్కి శక్తి శాట్ అని ఎందుకు పెట్టారో తెలుసా పేరు? శక్తి అంటే సృష్టించే శక్తి, ఆలోచించే శక్తి, నాయకత్వం వహించే శక్తి, అదే మహిళల అసలైన శక్తి అనమాట. సో ఈ మిషన్ మెసేజ్ అదే, గర్ల్స్ ఆర్ నాట్ ద ఫ్యూచర్, గర్ల్స్ ఆర్ ద ప్రెజెంట్. ఒకప్పుడు అమ్మాయిలకి కిచెన్ ప్రపంచంగా ఉండేది, కానీ ఇప్పుడు అంతరిక్షం ఎదురు చూస్తోంది. సో మహిమా రాజ్పుత్ లాంటి ఒక్క అమ్మాయే కాదు, కొన్ని లక్షల మంది అమ్మాయిలు విలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, చిన్న చిన్న సిటీస్లో పెద్ద పెద్ద కలలు కంటున్నారు. సో వాళ్ళందరికీ కళ వేరేమో, కానీ ఆమె చుట్టూ ఉండేది మాత్రం వాళ్ళల్లో ఉందన్నమాట. అంటే ఒక ఆర, అంటే తను నేర్చుకోవాలి అనే ఒక తపన, తను చెయ్యాలి అనే ఒక లక్ష్యం, ఇలాంటివన్నీ కదా. సో మరి నువ్వేం చేయగలవు, నువ్వు చెయ్యగలవు అని ప్రోత్సాహిస్తే చాలు, నువ్వేం చెయ్యగలవు అని కాకుండా నువ్వు చెయ్యగలవు అని. సో బంగారం కొనివ్వకపోయినా పర్లేదండి, కళలు కనే స్వేచ్ఛని, అవి నెరవేర్చుకునే, అంటే అవి నెరవేర్చుకునే అవకాశాన్ని ఇస్తే చాలు. అదే అవకాశం ఒక అమ్మాయికి వస్తే ఒక కుటుంబం, అదే వందల మందికి వస్తే ఒక దేశం బాగుపడతాయి. సో మరొక కల్పనా చావ్లా, మరొక బలాల, మరొక మహిమ రావాలి అంటే మన చేతుల్లోనే ఉందన్నమాట. ఓకే, సో మరి ఇదైతే గుర్తుంచుకోండి. సో మరి ఇది ఇవాళ ధీరా, నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్గా సండే సండేలో 2:30 తర్వాత కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందడి టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మరి ఆల్రెడీ నాకైతే కొన్ని విషెస్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఎవరెవరు పంపించారో ఒకసారి టకటక్ చూసేద్దాం. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని పంపించారు. హాయ్ శంకర్ గారు. అండ్ నెక్స్ట్ పడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. ఓకే, మీకు కూడా హార్టి వెల్కమ్. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ ఫ్రమ్ విలేజ్ బోగారం మండల్ రామన్నపేట డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి నుంచి. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఎలా ఉన్నారు అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్. నేనైతే బాగున్నాను సుధా గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, రాజోల్ నుంచి బోరెల్లి జయన్న హాయ్ నమస్తే అంటూ మెసేజ్ చేశారు. హలో, నమస్తే మీకు కూడా. ఆయన శుభ మధ్యాహ్నం కాదరి.

వెంకటేష్ రాజోలు మండలం నుంచి అండ్ ఆల్సో కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ భ్రమరా శర్మ మెసేజ్ చేశారు. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. ఓకే, నెక్స్ట్ వెల్కమ్ శృతి గారు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్. అండ్ ఆల్సో ఓకే, మంచి మంచి పాటలు ప్లే చేయండి అంటూ పెడన జోగానంద్రావు గారు మెసేజ్. అండ్ మంచి ప్లీజ్ సాంగ్స్ వినిపించండి శృతి గారు అంటూ శివ శ్రీఫణి దేశాయిపేట నుంచి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటూ వెల్కమ్ టు సందడే సందడి కుర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్. అండ్ నంద్యాల నుంచి ఓకే పరుష హార్ యు అక్క అంటూ మెసేజ్. హాయ్ చెల్లి, నేనైతే బాగున్నాను. అండ్ నెక్స్ట్ వెల్కమ్ సందడే సందడి అంటూ శృతి గారు అంటూ దస్తగిరి సంధ్యా ప్రదటూరు కడప జిల్లా నుంచి మెసేజ్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి ఓన్ టౌన్ అన్నమయ్య జిల్లా సందడే సందడికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. ఓకే సుబ్బారెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను సండే సండే గేమ్ షోలోకి. సో మరి ఈరోజు నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏడుగురు అన్నతమ్ములు ఉన్నారండి, విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలుసుంటేనే చెప్పగలం, ఎవరా అన్నతమ్ములు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ 8662488114 ఇదనమాట. సో ఏడుగురు అన్నతమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలుసుంటే ఖచ్చితంగా చెప్పగలం, వాళ్ళు ఎవరు? ఇది నా క్వశ్చన్. సో రైట్ నో మీ అందరి కోసం మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా, వచ్చేస్తుంది ఇప్పుడు. ఎంసీఏ సినిమా నుంచి అనమాట ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

బంగారు రాజు సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి 244 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ తేల్చుకోవాలి ఫస్ట్ మనం. ఎనీవేస్ నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్. ఓకే 2 ఆన్సర్స్ పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ వీరేష్. ఓకే నెక్స్ట్ మెసేజ్ మనకి ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమ, ఇంకా సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు వారంలోని 7 రోజులు అంటున్నారు. యాక్చువల్గా నేనేమడిగాను, 7 గురు అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేము కానీ కలిసింటేనే చెప్పగలం అన్నా. యాక్చువల్గా మనం వారంలో 7 రోజులు విడివిడిగా కూడా మెన్షన్ చేస్తాం కదా. ఆదివారం శృతి లైవ్కి వచ్చింది, శనివారం శృతి చుట్టాలతో ఎంజాయ్ చేసింది, శుక్రవారం శృతి సంగీతం సినిమా చూసింది. సో ఇలా మనం విడివిడిగా చెప్పగలం కదా ఒక్కొక్క రోజుని. సో నేనేమంటున్నానంటే 7 గురు అన్నదమ్ములు విడిగా ఉంటే వాళ్ళని అసలు మనం మెన్షన్ చేయలేం, కలిసి ఉంటేనే చెప్పగలం ఎవరు వాళ్ళు. ఓకేనా, కనిపెట్టి నాకు చెప్పండి అనురాధ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ప్రభాకర్ రావు గారు, స్వరూప రెబ్బెన నుంచి అనమాట. వీళ్ళు కూడా సేమ్ అదే ఆన్సర్ పంపించారు, బట్ మీరు కూడా ఆలోచించాలి. ఓకే పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్, నంద్యాల పరుష రైట్ ఆన్సర్. ఓకే ఓకే ఓకే నాకు అర్థమైంది, తమ్ముడు చెల్లి కాదు. ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రామ లక్ష్మణుడునా, కాదు కాదు, ఇంకొకసారి ఆలోచించు తమ్ముడు. ఓకే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి కిషోర్, ఇంకా లక్ష్మణ్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మొత్తం 7 గురు అన్నదమ్ముల్ని కూడా మెన్షన్ చేశారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుధా కొత్తగూడెం నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి కూడా రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన నుంచి. అండ్ శివ శ్రీఫణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ తులిమిల్లి సూరంపల్లి గ్రామం, తులిమిల్లి రవి ఓకే గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు మదనపల్లి వన్ టౌన్ నుంచి రైట్ ఆన్సర్, మీరు కూడా 7 గురు అన్నదమ్ముల్ని ఓకే మెన్షన్ చేశారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ స్వామి ఫ్రమ్ అనంతపురం, నో నో నో నో కాదు, వారం రోజులు కాదు, ఇంకోటి ఉంది, దాని గురించి ఆలోచించండి. ఓకేనా, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేంద్ర కోవెలకుంట్ల నుంచి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మెసేజ్ జేరుపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ భ్రమర శర్మ గారు కర్నూలు నుంచి, నో వారం కాదండి. నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి కాసేం, ఇంకా ముత్తుజావలి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య ఆళ్ళగడ జిల్లా నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ బందారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి ఏమిటండి ఇది, అంకయ్య గారు రాజు గారి కుమారులా, ఆహా మీరు లాస్ట్ వీక్ షోలోకి వెళ్ళిపోయారా, నో నో నో వాళ్ళు కాదు. ఓకేనా, సో 7 గురు అన్నానని చెప్పి మీరు 7 గురు కొడుకుల దగ్గరికి వెళ్ళినట్టున్నారు, మీరు ఇంకా ఆ స్టోరీలోంచి బయటకు రాలేదని నాకైతే అర్థమైంది. వచ్చేసేయండి వచ్చేసేయండి, మనం నెక్స్ట్ వీక్లోకి వచ్చాం. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఓకే సో మరి నెక్స్ట్ అయితే బాబా శ్రీగిరి గారు హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అయితే సరిగమ పదని అని పెట్టారనమాట. కాదు, వీటిలో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ఇది ఉంది కదండి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మెన్షనింగ్ ఉంది. సో అది కూడా కాదు. 7 గురు అన్నదమ్ములు కలిసి ఉంటేనే చెప్పగలం అంటున్నాను, ఎవరై ఉంటారు వాళ్ళకి ఒక స్పెషల్ పేరుందనమాట 7 గురు అన్నదమ్ములకి కలిపి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు అబ్బో మీ నవ్వు కోసం మార్నింగ్ అని పెట్టాను అట, ఏమిటండి మధ్యాహ్నం నవ్వనంటారా. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి.

పీలేరు అన్నమయ్య జిల్లా నుంచి అన్నమాట తీర్థశ్రీ ఇంకా ధార్మిక్ పవన్ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నూతల సునీల్ కూడా సప్తస్వరాలు అంటూ పంపించారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు రెబ్బెన నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వలిగొండి మండలం గొన్నేపల్లి నుంచి ఈదునూరి లక్ష్మయ్య ఇంకా జంగమ్మ. మెసేజ్ అయితే లేదు, జస్ట్ విష్ అనుకుంటా. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వారం అంటున్నారు, కాకాన్ నుంచి పద్మ, భవ్య, చింతు, శేఖర్, ఆదిత్య. నో, కాదు. అండ్ నెక్స్ట్ సప్తస్వరాలు కాదు, బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపుర డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. ఓకే, సో మరి నేను ఇంకొకసారి చెప్తున్నాను క్వశ్చన్ని, ఏడుగురు అన్నదమ్ములు విడిబిడిగా ఉంటే చెప్పలేము కానీ కలిసి ఉంటేనే చెప్పగలం. స్పెషల్లీ మీకు ఒక క్లూ కావాలి అంటే ఈ రెయినీ సీజన్లో మాత్రమే కనిపిస్తారు ఎక్కువగా. ఓకే, ఎక్కువగా లేదా ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తారు కానీ వర్షం వచ్చినప్పుడే. ఇంకా బాగా చెప్పేసాను క్లూ, దీన్ని పట్టుకొని నాకు మెసేజ్ చేసేయండి. ఓకే, రైట్ నా మీ అందుకోసం వీరా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిజనింగ్.

0: భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, కార్తీక్ అండ్ గీతా మాదిరి పాడిన పాట, బ్యూటిఫుల్ సాంగ్. వీర సినిమా నుంచి విన్న తర్వాత 255 క్రాస్ అయిపోయి 16 seconds అయిపోయింది మన టైం. సో మన నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. బ్రహ్మం ఫ్రమ్ కంహం రైట్ ఆన్సర్. అసలు క్లో ఇస్తే ఎందుకు రాదు ఆన్సర్ చెప్పండి, అంత పెద్ద క్లో ఇచ్చాను. పైగా ఈదునూరు లక్ష్మయ్య ఇంకా జంగమ్మ గొల్లేపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భారతి పీలేర్ నుంచి రైట్ ఆన్సర్. గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో బ్రహ్మానందం, ఓకే రైట్ ఆన్సర్, ఎక్కడి నుంచి అనేది మాత్రం తెలీదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన నుంచి కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి నిజామాబాద్ నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాకా నుంచి పద్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఈ రవి సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం యామనపల్లి గ్రామం నుంచి. అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెబవరం నుంచి అనమాట నాగులు మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నూతల సునీల్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ ఇంకా అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే మీరు డిఫరెంట్ ఆన్సర్లోకి వెళ్ళారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ స్వామి ఫ్రమ్ అనంతపూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గుంటూరు నుంచి అనమాట సీతారామయ్య గారు, కొడాలి సీతారామయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ శ్రావణ్ బోగారం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కూడా రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు మాత్రం గొడుగు అంటున్నారు. ఓహో మీరు రైనీ సీజన్ అన్నానని గొడుగులోకి వెళ్ళారా? ఓకే నెక్స్ట్ మెసేజ్ హాయ్ డియర్ శృతి మీ గొంతు చాలా మధురంగా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అండ్ మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రశ్న మళ్ళీ రిపీట్ చేయండి, ఇప్పటికే 3 సార్లు అండి ఇంతకెవరు. నంద్యాల నుంచి పరుష. ఓకే నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ వచ్చింది, ఎక్కడి నుంచి ఏమిటి తెలియదు. ఎనీవేస్ ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంద్రధనుస్సు రెయిన్బో. ఓకే సో 7 అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలిసి ఉంటేనే చెప్పగలం ఇంద్రధనుస్సు అనమాట. ఓకే సో అది మరి క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. మనకి ఇప్పుడు చైనా వాల్ తెలుసు కదా, చైనా గోడ చాలా పొడుగ్గా ఉంటుంది, 21,196 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ చైనా వాల్. అయితే సపోజ్ ఒక పర్సన్, ఒక వ్యక్తి దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది ఆ గోడని క్రాస్ చేయడానికి, మొత్తం ఆ గోడంతా నడవడానికి ఎంత కాలం పడుతుంది యావరేజ్గా గెస్ చేసి చెప్పండి. ఓకేనా, ఒక ఒక నెంబర్ చెప్పండి నాకు. చైనా వాల్ పక్కన ఒక పర్సన్ నడుచుకుంటూ వెళితే ఆ గోడ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టచ్చు యావరేజ్గా? ఓకే సో మరి ఆన్సర్ చెప్పాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా 8662488114, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
6: Samayama bhale saayam chesavamma ottuga.
7: Life is a radio. O paata melukolipite
8: inko paata spoorthinistundi.
7: O paata kanulu tudiste
8: maro paata kaalaanni marpistundi.
7: O paata manasuki hattukunte
8: inko paata అనుభూతినిస్తుంది.
7: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
8: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. వియత్నాంలోని ఫుక్వాక్ ద్వీపంలోని నిన్న పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా 3 ఆంధ్రప్రదేశ్, 2 కేరళకు చెందినవారు అని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతదేహాల్ని స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో ఈరోజు హోంమంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలలో P4 విధానంలో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భోజనశాల, వసతి గృహాలను ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించడం, విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని ఐఐఎంలో ఈరోజు వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల VCలు ఈ సమావేశానికి హాజరై ఉన్నత విద్యాభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో SIR ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 April 23 జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కారు అదుపు తప్పిన ఘటనలో సైకిల్పై వెళుతున్న ER కానిస్టేబుల్ మరియదాసును అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. విజయవాడ ఆటోనగర్లో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెకానిక్ షెడ్లో మరమ్మతుల కోసం బస్సులు నిలిపి ఉంచిన ఘటనలో బస్సుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు సమీపంలోని మరిన్ని బస్సులకు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

టీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీఏ పాడిన పాట సిరివెన్నెల గారి లిరిక్ వినేశారు. మరి బ్యూటిఫుల్ సాంగ్ జల్సా సినిమా నుంచి విన్న తర్వాత 3:09 అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సండే సండే గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. చైనా వాల్ 21,196 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది, అయితే దీని పక్కన ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళితే ఎంత దూరం, అంటే ఐ మీన్ ఎంత దూరం కాదు, ఎంతసేపట్లో ఈ గోడ మొత్తాన్ని కంప్లీట్గా నడవగలుగుతారు అని చెప్పేసి మీరు యావరేజ్గా గెస్ చేసి చెప్పండి అన్నాను కదా. సో చాలామంది మెసేజ్ చేశారు నాకు. ఫస్ట్ అయితే కేదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి మెసేజ్ చేశారు, రోజువారీ నడక 8 గంటలు నడిస్తే 40 కిలోమీటర్లు నడవచ్చు, అలా 548 రోజులు పడుతుంది అంటున్నారు. అర్రే రే రే, ఏమన్నా లెక్కేశారా వీరేష్? వెరీ నైస్. సో మరి నెక్స్ట్ అయితే మనకి భాస్కర్ పెడన్ నుంచి 17 నుంచి

18 నెలలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ చైనా వాల్ పక్కన నడవడానికి అవకాశమే లేదు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓకే, ఎందుకు లేదండి, శుభ్రంగా ఉంది, నడవచ్చు, కొంతమంది ట్రెక్కింగ్ కూడా చేస్తారు అక్కడ. సో నెక్స్ట్ హాయ్ అండి అంటూ మెసేజ్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. హలో, సో మరి ఎక్కడి నుంచి అంటే కలిదిండి నుంచి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, సుమారు 1 లేదా 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అంటూ అంతకన్నా నడవడం వీలు పడదేమో, ఎందుకంటే ఆ వాల్ పక్కన పెద్ద పెద్ద కొండలు, లోయలు, అడవులు, నదులు ఎన్నో నడవడానికి అనుకూలంగా ఉండదు శృతి అంటున్నారు సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. ఓకే, నెక్స్ట్ రాజోల నుంచి బోరెల్లి జయన్న 500 రోజులు అంటున్నారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు 17 నుంచి 18 నెలలు అంటున్నారు. కలమందలవాడు గ్రామం నుంచి ఖాసీం ఇంకా ముత్తుజావలి 1,27,176 నిమిషాలట. నాకు బ్రహ్మానందం గారి సీన్ గుర్తొచ్చింది సంతోషం సినిమాలో. ఎనీవేస్, ఐ మీన్ మన్మధుడా, సంతోషమా, ఇరవై లేదు బా, గుర్తురావట్లేదు రైట్ నౌ. ఎనీవేస్, దేవనూరు మధుర చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు 500 రోజుల నుంచి 550 రోజులు లేదా 17 నెలల నుంచి 18 నెలలు పట్టును అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ శివ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, దేశాయిపేట నుంచి 17 to 18 మంత్స్ అంటున్నారు. అప్ టు 13 డేస్, ఓ మై గాడ్ ఆర్ మోర్ అంటూ భ్రమరా ఇంకా శర్మ కర్నూలు నుంచి, అవునా 13 రోజుల్లో అన్ని కిలోమీటర్లు, అన్ని వేల కిలోమీటర్లు నడిచేస్తారా భ్రమర గారు, దేవుడా. అండ్ నెక్స్ట్ మెసేజ్, రోజుకి 20 కిలోమీటర్లు నడిస్తే దాదాపు 500 రోజులు అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి. చైనా వాల్ పక్కన ఫారెస్ట్, నడవడానికి వీలు కాదు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ రవి సత్యసాయి జిల్లా హిందూపుర్ మండలం నుంచి యామనపల్లి గ్రామం అనమాట. ఓకే, 17 to 18 మంత్స్ అంటున్నారు, 7 or 8 మంత్స్ పడుతుంది అంటున్నారు. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి, ఒక వ్యక్తి చైనా వాల్ వెంబడి ఆగకుండా నడుచుకుంటూ వెళ్తే 18 నెలలు లేదా 540 రోజులు పడుతుంది అంటున్నారు. పాలెం పోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, 500 to 545 డేస్ అంటున్నారు ఎర్రమెల్ల సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. వాకాటి గిరిరెడ్డి పెళ్లికూరు మండలం నుంచి అనమాట. ఓకే, చైనా వాల్ పక్కన నడవడం కష్టమే, వాల్ పైన నడవచ్చేమో అట. అమ్మబాబోయ్, వాల్ పైనట. ఓకే, నెక్స్ట్ అరౌండ్ 500 డేస్ అంటూ కున్నుతుల సునీల్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్బాబు గారు అయితే 17 to 18 మంత్స్ అంటున్నారు. అది కూడా రోజుకి 20 నుంచి 25 కిలోమీటర్లు నడిస్తే సగటున అన్ని నెలల్లో వెళ్ళొచ్చు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, చైనా వాల్ పక్కన నడవడానికి రోడ్ కనిపించుట లేదు మేడం అంటున్నారు. మీరేంటండి, ఇక్కడి నుంచే నడిచేస్తారా? అండ్ నెక్స్ట్ మెసేజ్, గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నుంచి 7 డేస్ అంటున్నారు. అయ్యో బాబోయ్, మీరేదో ఊహించండి అంటే నిజంగానే ఊహించేసి 7 రోజులు 13 రోజులు అంటున్నారు ఏమిటో. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ 18 నెలల 540 రోజులు పడుతుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, రోజుకు 30 కిలోమీటర్లు నడిస్తే 707 రోజులు పడుతుంది అంటే 1 సంవత్సరం 11 నెలలు, 20 కిలోమీటర్లు నడిస్తే 3 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఎన్ని కిలోమీటర్లు నడుద్దామంటారు అనురాధ గారు? నెక్స్ట్ మెసేజ్, 21 సంవత్సరాలట, గొన్నేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ మెసేజ్ చేశారు. మొత్తం మన జీవితంలో పావు అంత అయిపోతుంది అయితే చైనా వాళ్ళ దగ్గరే. అజ్జజ్జో, నెక్స్ట్ గోడ పక్కన నడవడానికి రోడ్ అనుకూలంగా లేనందున సుమారుగా 2 సంవత్సరాలు పట్టవచ్చు అంటున్నారు చిలక నారాయణ గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జానకపేట నిజామాబాద్ నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, ఒక వ్యక్తి 18 నెలల 540 రోజులలో చేరవచ్చు చైనా వాళ్ళ చుట్టూ నడుస్తూ పోతే అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్, ఒక రోజుకి 20 కిలోమీటర్లు నడిస్తే 500 రోజులు పడుతుంది సుమారుగా అంటూ మెసేజ్ చేశారు తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వచ్చింది, హాయ్ అంటూ వచ్చింది, ఇంతకీ ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి మాకు తెలియాలి కదా, తెలియాలి కదా అని. ఎనీవేస్, నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, 6 మంత్స్ పట్టచ్చు, 175 డేస్ పట్టచ్చు అంటున్నారు. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, మీరు చెప్పిన డైలాగ్ సంతోషం సినిమాలో. ఓకే, నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు 525 డేస్ అంటున్నారు. ఓకే, నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట 500 రోజులు, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మా వల్ల కాదు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అండి, హాయ్ అండి అంటూ 17 to 18 మంత్స్ అని చెప్పేసి యాదిపల్లి శ్రీనివాసరావు గారు నీరజ అయ్యప్ప హోమ్స్ అమీన్పూర్ హైదరాబాద్ నుంచి. ఓకే, హలో అండి, ఫస్ట్ టైం మేము మెసేజ్ చూస్తున్నాం.

నేను నా షోలో. ఎనీవేస్ వెల్కమ్ టు సందడి సందడి. అండ్ మరి మీరైతే 17 to 18 మంత్ అంటున్నారా? ఓకే, చాలా మంది ఇక్కడ 500 రోజులు 500 రోజులు దరిదాపులుగా అక్కడక్కడే ఉన్నారు. నేనైతే 2 సంవత్సరాల్లో చేరుకుంటాను అంటారు, బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. ఓకే, సో మరి మొత్తానికి ఇంతకీ ఎన్ని రోజుల్లో అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు పట్టచ్చు అని చెప్పి అంచనా అనమాట. అదే ఒకవేళ కొంత ఇంపార్టెంట్ ప్లేసెస్ వరకే ఇంపార్టెంట్ ప్లేస్ వరకే కవర్ చేశారనుకోండి. ఇప్పుడు చాలామంది చెప్పినట్టు 17 to 18 మంత్స్ పడుతుందన్నమాట, అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ అనమాట. అది మ్యాటర్. ఓకే, సో దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. చైనా వాల్ నడిచి నడిచి అలసిపోయారు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తా. ఆ కథకి ఎండింగ్ ఏమై ఉంటుందో మీరు గెస్ చేసి నాకు చెప్పాలి. సింపులే కదా. అండ్ మనకి చాలా ఫేవరెట్ స్టోరీ, యానిమల్ స్టోరీ అనమాట. ఓకే, ఏంటంటే మ్యాటర్, ఒకరోజు అండి అడవి రాజు సింహం ఒక పెద్ద రేస్ పెట్టింది. అయితే ఆ రేస్లో కుందేలు, కోతి, జింక, నెమలి, ఏనుగు, తాబేలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, రేస్ స్టార్ట్ అయింది. కుందేలేమో మెరుపులాగా దూసుకెళ్ళిపోయింది, జింక గాలి కంటే ఫాస్ట్గా పరిగెట్టింది, కోతి ఏం చేసింది దారిలో మామిడి పళ్ళ చెట్టు చూసి అక్కడికి ఎక్కేసింది. కోతి కదా అదంతే, అది మారదు, అది పక్కన పెట్టేద్దాం. నెమలేమో కెమెరాలు చూడగానే పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఏనుగు నెమ్మదిగానే స్టార్ట్ చేసినా కొంచెం గబగబా అడుగులేస్తుంది అనమాట. అలా అలా అలా అలా యానిమల్స్ అన్ని మొత్తానికి ఎలాగోలా ఫినిషింగ్ లైన్కి అయితే చేరుకున్నాయన్నమాట. కానీ ఈ రేస్లో అన్నీ చెప్పాను కానీ తాబేలు గురించి చెప్పలేదు కదా, మరి తాబేలు మాత్రం అసలు కనిపించలేదు. కానీ కొంచెం సేపటి తర్వాత వచ్చింది అక్కడికి. రేస్కి వస్తానని చెప్పి ఏమైపోయావు అని యానిమల్స్ అన్నీ అడిగాయి. దానికి తాబేలు ఒక ఆన్సర్ చెప్పింది. ఓకే, ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏమిటంటే తాబేలు ఏం చెప్పింది, ఆన్సర్ ఏం చెప్పింది, రేస్కి ఎందుకు రాలేకపోయింది. మీరు ఫన్నీగా క్రియేటివ్గా చెప్పిన వాళ్ళకి ఈరోజు నేను సండే స్టార్ అని బిరుదిచ్చాలని ఫిక్స్ అయిపోయాను. ఓకేనా? సో మరి ఈ స్టోరీలో, ఈ రేస్లో అన్నీ పాల్గొన్నాయి కానీ తాబేలు మాత్రం రాలేదు. కోతి, జింక, నెమలి, ఏనుగు అలా అన్నీ ఎలాగోలా మొత్తానికి ఫినిషింగ్ లైన్కి అయితే చేరుకున్నాయి, బట్ తాబేలు మాత్రం రాలేదనమాట. సో తాబేలు ఏమని చెప్పుండొచ్చు మీరు గెస్ చేసి నాకు మన వాట్సాప్ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. 8662488 14 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం శివ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల గారి లవ్లీ లిరిక్. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

మను అండ్ ఎస్ జానకి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శివ సినిమా నుంచి. 322 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన సందరి టైం. సో మరి నేను అడిగిన స్టోరీకి ఫస్ట్ ఆన్సర్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. సో ఇంతకీ తాబేలు ఆ రేస్లోకి ఎందుకు రాలేదంటే, నా ఆహారం చెట్లలో పొదల్లో కొండలో ఉండదు, నీళ్లలో ఉంటుంది కాబట్టి రాలేకపోయాను అందట. ఆహా, ఏమన్నా చెప్పారు అసలు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తాబేలు అని ఆన్సర్ అయితే వచ్చింది. హాయ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని పంపించిన వాళ్ళే. బట్ ఎవరు, ఎక్కడి నుంచి, ఏమిటి, అసలు ఈ తాబేలుకి ఏమైంది, ఇలాంటివి ఏమీ లేవనమాట, జస్ట్ తాబేలు అంతే. నెక్స్ట్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అశ్వదిగ్గజాలు, మీలాగా నేను స్పీడ్గా నడవలేను కదా అందుకే లేట్గా వచ్చాను అని తాబేలు అందిట. అవును, యాక్చువల్గా స్పీడ్గా నడవలేకపోతే ఇంకా వాళ్ళకన్నా ముందే స్టార్ట్ అవ్వాలి కదండి, అదే ఉంటుంది లేటుగా స్టార్ట్ అయింది, అప్పుడు లేట్గా కదా రావాలి, కానీ టైంకి రేస్ ఫినిషింగ్ టైంకే వచ్చింది ఏమిటి? ఇవి నా క్వశ్చన్స్, మీ ఆన్సర్ చూసిన తర్వాత. ఎనీవేస్ నెక్స్ట్ సందరి ప్రోగ్రామ్కి స్వాగతం అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఎవరు ఇంతకీ? సూరిబాబు గారు, డి కళ్యాణి గారు, కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి. లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా వస్తాను అని అందిట. అర్రే రే రే, ఏమైనా చెప్పారా? అండ్ నెక్స్ట్ హాయ్ శృతి అంటూ, నడవడేమిటి, నేనైతే ప్రొడక్షన్ కూడా చేసేస్తా 3 to 6 seconds. ఎలాగంటే చైనా వాల్ని. ఆహా ఆహా, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అచ్చా, ప్రొజెక్షన్ కూడా వేసేస్తారా? ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు, జంతువులన్నీ ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు తాబేలు చెప్తుంది, స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది కదా, అందుకే నేను స్లోగా వెళ్తాను, నిదానమే ప్రధానం నా ఉద్దేశం అంటూ మెసేజ్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి, ఒక కొనుక్కు వేయడానికి వెళ్ళాను అని చెప్పింది తాబేలు, అసలు అలా నిద్రపోయి టైంకి వచ్చేసిందా? వెరీ నైస్. నెక్స్ట్ వేదాంతు జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఎలాగో నేనే గెలుస్తా కదా, నా సాటి ఎవరూ లేరని అని ఉంటుంది అట. ఓకే ఓకే ఓకే, సో ఎలాగో తానే గెలుస్తుందని చెప్పేసి లేట్గా స్టార్ట్ అయ్యి వచ్చేసింది అనమాట టైంకి. ఎనీవేస్ నెక్స్ట్ దేశాయిపేట నుంచి శివ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, తాబేలు నేను సండే ఎఫ్ఎంలో సందడి విత్ ఆర్జే శృతి చేస్తూ హ్యాపీగా గడిపేశాను అందుకే రాలేదు అని చెప్పింటారు. రే రే రే, మీరు నాకే వేశారు చూసారు, సూపర్. అది అలా వినమని చెప్పండి తాబేలుకి. ఓకే, ఇంకా తాబేలుకి మిగతా యానిమల్ కింగ్డమ్కి కూడా. నెక్స్ట్ చంద్రశేఖర్ శాఖపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, ఇంద్రధనుసు అని ఇంత అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఓకే, సో దారిలో ఒక గొంగళి పురుగుతో రేసింగ్ కాంపిటీషన్ పెట్టాల్సి వచ్చింది అంటూ మెసేజ్ చేశారు సుదర్శనం. శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి. అచ్చా, ఇంకొక రేస్, అక్కడ రేస్లో పార్టిసిపేట్ చేసిందా లేకపోతే అదొకటి కండక్ట్ చేసిందో నాకైతే అర్థం కాల, బట్ కింద ఆన్సర్ మాత్రం అదిరిపోయింది, అతివేగంగా వెళ్తున్నానని ఒక నత్త నన్ను ఆపి చలానా వేసిందట. మొత్తానికి ఫైన్ కట్టి మరీ వచ్చింది, అది కూడా అతివేగంగా వెళ్తున్నందుకు, అది కూడా తాబేలుకి. అర్రర్రర్రే, ఏం చెప్పారండి, అసలు ఒక చిన్న స్టోరీ అల్లరు ఈ ఆన్సర్ కోసం. సూపర్ శ్రీకుమార్ గారు అండ్ సుదర్శనం గారు ఫ్యామిలీ మెంబర్స్. ఎనీవేస్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల దారిలో బీచ్ రావడం వల్ల కాసేపు సేద తీరు వచ్చింట. అర్రర్రే, ఇక్కడ బీచ్కి ప్లేస్ లేదు బట్ మీరు క్రియేట్ చేశారనమాట. ఎనీవేస్ సూపర్ భాస్కర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, చాలా కాలం తర్వాత తాబేలుకు తన గర్ల్ ఫ్రెండ్ కనిపించింది అందుకే రేస్లో పాల్గొనకుండా ఆగిపోయింది అట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఏం చెప్పారు అసలు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఈరోజు సండే కదా నాకు సెలవు. అర్రే, ఇది వస్తుంది అనుకున్నాను నేను, ఇలాంటి ఒక ఆన్సర్ వస్తుందని అనుకున్నాను. వెరీ నైస్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, మీరు ఫినిష్ లైన్కి వచ్చారు నేను మాత్రం గూగుల్ మ్యాప్ చెప్పిన షార్ట్కట్లో వెళ్ళి లాంగ్ కట్ అయ్యాను అందట. అది అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఎనీవేస్ నెక్స్ట్ ఊరోకొండ నుంచి ఈశ్వరయ్య గారు, దారిలో వచ్చేటప్పుడు కాస్త భుజించి సేద తీరి వచ్చిందట. ఓ, మంచిగా లంచో డిన్నరో ఏ టైమో మరి అదే ఆ టైంలో చేసి వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి రఘువరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, వివిధ భారతిలో సందడి విని వచ్చాను అందుకే లేట్ అయిపోయింది అని చెప్పింట. ఓకే నెక్స్ట్ వాకాటిగిరి రెడ్డి పెళ్లికూరు మండలం నుంచి అనమాట, పందానికి సరైన వాళ్ళతో పోటీ ఉండాలి, మీతో నాకేంటి అన్నట్టు చెప్పింది ఆన్సర్. అర్రర్రర్రే, ఏం చెప్పారు. నెక్స్ట్ వాతావరణం చాలా వేడిగా ఉంది కదా అందుకే బురదలో మునిగొస్తున్నాను అందిట.
బాబోయ్. నెక్స్ట్, నేను గెలిచాను అని జవాబు చెప్పింట చిలక నారాయణ గారు అనసూయ యమున జానకపేట నిజామాబాద్ నుంచి. ఏది రేస్ ఇంకా అవ్వకుండానే అది గెలిచేసిందా? నెక్స్ట్, అక్కడిపాక నుంచి రమా గారు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. వస్తా వస్తా, అక్కడికే వస్తా ఎలాగో. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆ రోజు సండే అంట అందుకని తన గర్ల్ ఓకే లవర్ని తీసుకొని తాబేలు బయటకు వెళ్ళిందట అందుకే అలా వచ్చింది అన్నారు సుధా కొత్తగూడెం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, తాబేలు అంది నేను భూమి పైన నడవలేను అందుట. వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. భూమిపై పోతే అది ఆకాశంలో అలా ఏమైనా ఎగురుతుందని తాబేలు. ఓకే, నెక్స్ట్, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు వస్తూ ఉంటే మధ్యలో లెనిన్ సినిమా థియేటర్ కనిపించింది, సినిమాకి వెళ్ళొచ్చాను అందుకే లేట్ అయింది అని చెప్పింటారు. రే రే రే, సినిమా కూడా చూపించారు తాబేలకి. అండ్ నెక్స్ట్ మెసేజ్, స్లోగా ఉంటాను కదా అని చెప్పైతే ఆన్సర్ వచ్చింది, ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి తెలియదు. నెక్స్ట్, మండూరు మధు కుమార్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెంకటగిరి సాలికాలనీ నుంచి, ఎలాగో నేనే గెలిచేది అందిట. ఓకే, నెక్స్ట్, మీరందరూ స్పీడ్గా ఉరికి ఉరికి అలసిపోతారు కదా అందుకే నేను నిదానంగానే వస్తాను, నిదానమే ప్రధానం అందిట దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు. ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మాకు ఇంకా గుడ్ ఈవినింగ్ చెప్పడానికి కొంచెం టైం ఉంది సత్యానంద్ గారు. ఎనీవేస్, మీకైతే గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎస్ భీమేష్ రావు గారు పెడ నుంచి, ఎప్పుడు వచ్చాం కాదు బుల్లెట్ దిగిందా లేదా అందట టాబీలు. ఎనీవేస్ అదండి సంగతి. ఓకే, ఇంతకు ఎవరో క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అన్నారు కదా. సో మ్యాటర్ ఏంటంటే, ఒక అడవిలో అడవి రాజు సింహం ఒక పెద్ద రేస్ పెట్టింది. ఆ రేస్లో కుందేలు, కోతి, జింక, నెమలి, ఏనుగు, తాబేలు ఉన్నాయి. రేస్ స్టార్ట్ అయింది, కుందేలేమో మెరుపులాగా దూసుకెళ్ళిపోయింది, జింకేమో గాలి కంటే ఫాస్ట్గా వెళ్ళిపోయింది, కోతేమో దారిలో మామిడి పళ్ళ చెట్టు ఎక్కి కొంచెం మామిడి పళ్ళని చూసుకుంటూ అలా అలా కూర్చుంది కాసేపు. కోతి కదా అది అంతే మారదు. నెమలేమో కెమెరాలు చూడగానే పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఏనుగు నెమ్మదిగానే గబగబా అడుగులు వేసేస్తోంది. అలా అలా అలా యానిమల్స్ అన్నీ ఫినిషింగ్ లైన్కి చేరుకున్నాయి ఎలాగోలా. కానీ ఈ రేస్లో తాబేలు మాత్రం ఎవరికి కనిపించలేదు. కొంచెం సేపటి తర్వాత తాబేలు వచ్చింది. రేస్కి వస్తానని చెప్పి ఏమైపోయావు అని అడిగారు అనమాట యానిమల్స్ అన్నీ కలిసి. సో దానికి తాబేలు ఒక ఆన్సర్ చెప్పింది. అది ఏమై ఉంటుంది మీరు గెస్ చేసి నాకు చెప్పండి. 8662488114 ఈ నెంబర్కి రైట్ నౌ.

ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అశ్వమేధం సినిమా నుంచి 3:39 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ మన సందరి సందరి టైం. సో నేను మీ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన షార్ట్ స్టోరీకి ఎండింగ్కి నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే అక్కర్పాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ పంపించారు. టావెల్ ఏమంటుంది అంటే కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క అంటుందట. అలాగే రాననుకున్నారా రాలేననుకున్నారా? వెరీ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు డైలాగులు పక్కా కుదిరినాయి దీనికి. వెరీ నైస్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్, తాబేలు చిన్నగా నడుస్తుంది కాబట్టి అందరికన్నా స్లోగా దానికి ఎండదెబ్బకు జ్వరం వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్ళింది రేస్లోకి, అందుకే లేట్గా వెళ్ళింది తాబేలు అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్ళగట్ట నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఎంత బాగా స్టోరీ చెప్పారండి, పాపం కదా జ్వరం వచ్చి ఆగిందనమాట. ఎనీవేస్, నెక్స్ట్ రేస్కి వచ్చే టైంకి వివిద్ భారతిలో సందడే సందడి వింటూ ఉండిపోయా అందుకే లేట్ అయింది అని చెప్పింది అంటూ మెసేజ్ చేశారు శేఖర్ ఫ్రమ్ పాలకోల్. ఓకే, శృతి షో వింటోందా? వెరీ నైస్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఓకే మురళి గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే ఇంతకీ ఏంటంటే సుదర్శన్ గారు, సుదర్శన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఢిల్లీ నుంచి అనమాట. నా షెల్ అంటే బ్రాకెట్స్లో ఇల్లు డ్రైవ్ మోడ్లో కాకుండా పార్క్ మోడ్లో ఉందని మర్చిపోయాను అని చెప్పింటారు. ఏం చెప్పారండి అసలు. అండ్ నెక్స్ట్, నా దారిలో ఒక ఆకు పడింది దాంతో రూట్ మారాల్సి వచ్చింది అందుట. మళ్ళీ సుదర్శన గారే మెసేజ్. అండ్ ఇంకో మెసేజ్ కూడా పెట్టారు, పాచి అంటే మాస్ మీద వచ్చిన ఒక 3 భాగాల డాక్యుమెంటరీని చూడటానికి మధ్యలో ఆగిపోయాను అని చెప్పింది. టర్రే రే రే, అసలు నిజంగా సుదర్శన గారు ఏం థింకింగ్ అండి మీద, అసలు బ్యూటిఫుల్. ఇంతకి మీరే కదా అతివేగంగా వెళ్తున్నాను ఒక నత్తనన్ను ఆపి చలాన్ వేసింది అని పెట్టారు మెసేజ్. అసలు భలే డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు మీరు, బ్యూటిఫుల్. అండ్ సండే స్టార్ మీరే. ఓకే, అండ్ అక్కర్పాక నుంచి రమా గారు కూడా అదరగొట్టారు డైలాగ్లు. అండ్ చాలామంది మెసేజెస్ అందరూ కూడా స్టార్స్ లాగే పంపించారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పార్టిసిపేషన్. అండ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ స్పెషల్లీ సుదర్శన గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెరీ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే కోరుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడాలి అట. ఇదికి ఎవరిది? సుబ్రహ్మణ్యం గారు మెసేజ్. ఎవరికి ఎవరికి పంపించారో మనకు పంపించారో ఏమిటో మొత్తానికైతే వచ్చింది ఒక మెసేజ్. ఎనీవేస్, సో కుందేలు స్టోరీ, ఐ మీన్ మన తాబేలు స్టోరీ అక్కడితో ఆగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఒక సండే వచ్చినప్పుడు, అరే రే రే ఈ సండేకి 24 గంటలే ఎందుకు పెట్టాడు దేవుడు, ఇంకొన్ని గంటలు ఉండొచ్చు కదా అని అనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది. అలా అనిపించినప్పుడు ఇంకొన్ని గంటలు ఎక్స్టెండ్ చేస్తే బాగుండు కదా, అలాంటి ఒక పవర్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సపోజ్ ఆ పవర్ పీకే కనుక వస్తే ఇంకొన్ని గంటలు పెంచే ఛాన్స్ వస్తే సండేకి ఎన్ని గంటలు పెంచుతారు, ఆ గంటలు ఏం చేస్తారు? ఓకేనా, ఇది నా క్వశ్చన్. సో దీనికి కూడా ఒక సరదా ఆన్సర్ పంపించేసేయండి మన వాట్సాప్ నెంబర్కి. అండ్ ఈ గ్యాప్లో అయితే మనకి మెసేజెస్ వచ్చాయి. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం ఇంకా ముత్తుజావలి మెసేజ్, దారి మధ్యలో ఆర్జే శృతి మేడం కనపడితే మాట్లాడి సెల్ఫీ తీసుకుని వచ్చా అని తాబేల్ చెప్పిందిట. కాదు అసలు, ఈరోజు ఈ తాబేల్ ఎన్ని చిత్ర విచిత్రమైన పళ్ళు చేయించారంటే బురదలో దొల్లిచ్చారు, జ్వరం తెప్పించారు, అసలు రకరకాలుగా నీళ్ళల్లో ముంచి లేపారు, ఆకాశంలో ఎగిరించారు. అది రేసులో తప్పితే మిగతా అన్నిట్లోనూ ఉంది. వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే మెసేజ్ ఎంఎంఎస్ నివాస్ పంపించారు నల్లపాడు నుంచి, అలాగే సింహంతో ఓకే ఓకే తాబేలే విజేత. ఎలాగంటే ఫినిష్ లైన్ గీసింది సింహం కానీ రేస్ ఎండ్ లైన్ చెప్పలేదు కాబట్టి ఆ ఫినిష్ లైన్ అటు ఇటు తిరగేసి అంటే ఆ లైన్ను దాటి టక్కున వెనక్కి వచ్చి మళ్ళీ ఆ లైన్ దాటేస్తే చాలు అని తాబేలు తన ఆర్గ్యుమెంట్ ముగించి కప్పు నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోయిందిట. అలాగే సింహంతో కొంచెం వాడు మెదడు వాడు అంటూ ట్యాగ్ లైన్ చెప్పి మరీ కప్పు ఎత్తుకుపోయిందిట. ఆహా, తాబేలు ఏకంగా సింహంకే కౌంటర్ ఇచ్చిందంటే అసలు స్టోరీకి పార్ట్ 2 ఉన్నట్టు నాకు అనిపిస్తుంది వాస్ గారు. మొత్తానికి మీరు ఈ స్టోరీని ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చేశారు చివరికి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, సందేశంలో నా గురించి అడిగినంత వరకు రాకూడదు అనుకున్నాను కాబట్టి లేట్ అయింది అని మెసేజ్ చేసింది చెప్పిందట నూర్జహాన్ మెసేజ్ చేశారు సింగవారం నుంచి.
ఓకే సో లవ్లీ. మరి నేను అడిగిన సండే గంటల గురించి కూడా ఆలోచించండి కాస్త. 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం భీష్మ సినిమా నుంచి సరాసరి సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

సండే ఎన్ని ఎక్కువ గంటలు కావాలి అలాంటి పవర్ ఒకటి వస్తే మీకు, అంటే సండేని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసే పవర్ కనుక మీకు వస్తే ఎన్ని గంటలు ఎక్కువ పెంచుతారు అని నేను క్వశ్చన్ అడిగితే సందర్శందలో నాకైతే మెసేజ్ చేశారు శాంతినగర్ నుంచి, ఒకే ఒకడు 10 గంటలు పెంచుతాను, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాను అని చెప్పి అర్రే రే రే చెప్పారండి అసలు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సో 30 అవర్స్ పెంచుతారట ఇంకా. ఇంతకు ఎవరంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అప్సన, ఓకే 30 అవర్స్ పెంచుతాను. అండ్ ఆడుకోవడానికి అలాగే ఏఆర్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వినడానికి అంటూ మెసేజ్ చేశారు. సూపర్, మీ ఆశ తీరాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్, 56 గంటలు ఉంటే మంచిగా ఉంటుందండి అంటూ వెలిగొండల మండలం గొల్లేపల్లి నుంచి ఈదునూరు లక్ష్మయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, 10 గంటలు పెంచి రాత్రి 11 గంటల వరకు వివిధ భారతిలో వినిపించే రాగాలు విని మిగతా 5 గంటలు హాయిగా నిద్రపోతాను అట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇంకా 4 గంటలు పెంచి నిద్ర ఎక్కువగా పోతాను అంటూ మెసేజ్ చేశారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, సండే మాత్రమే కాదు రోజు కూడా టైం సరిపోవట్లేదు, సందడి సందడికి అక్కర్పాక నుంచి రమ మెసేజ్, టైం పెంచాలి, ఇంకా కాసేపు సందడి చేయాలనిపిస్తుంది అంటున్నారు. ఓకే, నేను ఇది మా వాళ్ళకి చెప్తాను, ఓకేనా? సో మన నెక్స్ట్ మెసేజ్, ఏదైనా కొత్త భాష, సంగీతం లేదా కోడింగ్ వంటి స్కిల్స్ నేర్చుకోవచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఎవరంటే సుదర్శనం గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఇంతకీ ఎంతసేపు కావాలి మీకు? కంగారు పడకుండా రోజువారీ వర్కౌట్స్, యోగా లేదో కాసేపు నడక సాగించవచ్చు, పనులు ఒత్తిడి లేకుండా హాయిగా 8 నుంచి 9 గంటలు నిద్రపోవచ్చు. అండ్ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఓకే, బట్ మీకు ఇంకా ఎంత టైం కావాలి? 24 గంటలు కాకుండా. యాక్చువల్గా సుదర్శన్ గారు 24 అవర్స్లో ఇవన్నీ కూడా చేయొచ్చు తెలుసా, కొంచెం మనం కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ కనుక చేసుకుంటే, ఏమంటారు? సో మరి నెక్స్ట్ మెసేజ్, కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముతుజావలి, 2.5 నుంచి 5 గంటల వరకు పెంచుతాను అంటున్నారు. అదేమిటో మరి 2.5 గంటలు? ఓకే, నాకు ఇలాంటివి స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు ఏది గుర్తొస్తుందంటే, ఇప్పుడు మనం కిలో వంకాయలు తీసుకున్నా సరే ఒక్క వంకాయ ఎక్కువ వేయచ్చుగా అంటాను, చూస్తారా ఏమిటో ఒక్క వంకాయ ఇచ్చే ఒక మనకి హ్యాపీనెస్, కిలో వంకాయలు ఇవ్వవు కదా. సో ఈ కొసరు ఏదైతే ఉంటుందో అది చాలా విచిత్రంగా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో ఈ 2.5 అనేది కూడా నాకు అలా అనిపించింది ఒక నిమిషం. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, ఆదివారం రోజు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఆ రోజు పని వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి, ఆ రోజు పని వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయా, కనుక ఒక 2 గంటలు పెంచితే ఎక్కువ పని చేసుకుని డబ్బులు ఎక్కువ వస్తాయి, అలాగే విశ్రాంతికి కూడా అవకాశం ఉంటుంది, అలా 26 గంటలు ఉంటే బాగుంటుంది అంటున్నారు పాలెం పోలయ్య గారు. ఓకే, నాకు ఏమర్థమైందంటే, యాక్చువల్గా పని ఎందుకు ఎక్కువ అవుతుంది అనే విషయానికి వస్తే, మనం చాలా వరకు వీక్ డేస్లో అంటే మిగతా వారం, మిగతా 6 రోజుల్లో కొంత కొంత వర్క్ని సండే చేసుకోవచ్చు, సండే ఉందిగా సండే ఉందిగా అని చెప్పి పోస్ట్పోన్ చేస్తాం చాలా వరకు. ఏదైనా పెద్ద పెద్ద పనిలో లేకపోతే చిన్న చిన్న పనిలో చిన్న చిన్నవి కూడా పోస్ట్పోన్ చేసేస్తాం సండేకి. సో అందుకే ఏమవుతుంది, సండే చాలా ప్యాక్డ్ అయిపోతుంది అనమాట పనులతోటి, ఎటు చూడండి పనులే కనిపిస్తుంటాయి. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే సండే కూడా చాలా ఫ్రీగా ఉండే టైం అది. అసలు సండే అందుకే ఇచ్చారు, ఎంజాయ్ చేయండి, ఇక్కడ కూడా వర్క్ చేయకండి అని చెప్పి మనమే దాన్ని వర్క్ డే చేసేస్తున్నాం మెల్లమెల్లగా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, శృతి మేడం గారు ప్రశ్న మరోసారి చెప్పగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మీ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ ఇంతాక మెసేజ్ కూడా వచ్చింది నాకు, ఈయన పంపినదే. ఓకే, మన బొమ్మ జైనుద్దీన్ గారు ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపించిందే. ఏమనంటే, తాబేలు ఏం చెప్పిందో నాకు మాత్రం ఏం తెలియట్లేదు మేడం అని మెసేజ్ చేశారు. అండ్ ఈ మెసేజ్ ఇప్పుడు వచ్చింది అనమాట. ఎనీవేస్, ఓకే, మొత్తానికి తాబేలు ఏం చేసినా చెప్పినా చివరికి ఆన్సర్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చింది. అండ్ మన వాళ్ళు మరీ పర్ఫెక్ట్గా ఇచ్చారు. నెక్స్ట్, నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి, 1 అవర్ ఫర్ ఫాలోయింగ్ స్పెషల్లీ యువర్ ప్రోగ్రామ్. అర్రే రే రే వచ్చేసింది, హ్యాపీనెస్ వచ్చేసింది శృతికి మీ వలన, థ్యాంక్ యూ సత్యానంద్ గారు. అండ్ నెక్స్ట్ మంత్ ఆదివారాన్ని 30 గంటల రోజుగా మారుస్తాను అంటున్నారు. ఆ పవర్ ఏదో మీకు వచ్చేస్తే బాగుండండి సుదర్శనం గారు, ఏమంటారు, పెంచేయండి అలా ఆదివారాన్ని. ఓకే, సో మరి నాలా చాలామంది కోరుకుంటున్నారు, నాకు అర్థమైంది, వెయిట్ చేస్తాను ఇంకొంచెం. సో సండేని సూపర్ సండేగా అంటే 24 అవర్స్ మాత్రమే కాకుండా ఇంకొన్ని గంటలు ఎక్స్టెండ్ చేసే పవర్ మీకు ఇస్తే ఎన్ని గంటలు పెంచుతారు? ఇది నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలంటే 8662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి రైట్ నౌ. మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను దేవి సినిమా నుంచి, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిజనింగ్.

0: Yes, B. Balugaru and Sumangli paadina beautiful song, DSP Music Composition and Jonnavithula Ramalingeswarrao garu lyric anamata. Devi cinema nunchi song vinna tarvata 358 cross ayipoyi 16 seconds ayipoyindi mana time. So mari next message Sunday roju oka ganta kavali, endukante extra oka ganta sandare sandari kavali. Enduku antara Sunday roju andaru free ga untaru అని చెప్పేసి అంటూ మెసేజ్ చేశారు. సో సింగవరం నుంచి నజీర్ ఇంకా నూర్జహాన్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మణ్యం కోరుకల్లు నుంచి, ఆదివారం ఉన్న టైంలోనే చక్కగా తిని పడుకుంటే చాలండి అట. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు, నాకు మాత్రం ఈ 24 చాలు అంటున్నారు. ఓకే, సో మా నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్, ఇప్పుడున్న సమయం సరిపోతుంది అంటున్నారు. ఓకే, సో మరి గుడ్ ఈవినింగ్ శృతి గారు, సందరే సదరి ప్రోగ్రామ్ తో ఎంతో మంది కి ఆహా సాంగ్స్ కూడా. ఓకే ఓకే ఓకే, సో మంచి పాటలు వేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మీకు నచ్చకపోతే మరి నేనేం చేయలేను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ మరి బ్యూటిఫుల్ షో. తర్వాత మరి నెక్స్ట్ మనకి వివిధ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఇక్కడితో సందరే సందరికి గుడ్ బై, బై బై చెప్పేస్తున్నాం, మరి నెక్స్ట్ వివిధలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00 ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కృష్ణా డెల్టాకు, గోదావరి ప్రాంత రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన లభించింది. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. 215 కోట్ల రూపాయలకు పైగా పరిహారం చెల్లింపుకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయ్యింది. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవా, ఎంవీపీ అప్పుఘర్లలో ఈరోజు ఉదయం భూమి కంపించింది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి భారత సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకుని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. జూన్లో రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసిన 2వ దేశంగా భారత్ నిలిచింది. మొత్తం 5.5 బిలియన్ల యూరోల విలువైన రష్యా ఇంధనం, బొగ్గు భారత్ కొనుగోలు చేసినట్లు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ తన నివేదికలో వెల్లడించింది. మే నెలతో పోలిస్తే ఇది 34% అధికం. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను 18 జూలై ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 21వ తేదీన ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార టికెట్లు విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రుల వద్ద మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:04 అయిపోయి 37 seconds అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం వివిధ ప్రోగ్రాంలోకి. సో మరి ఈ రోజు వివిధ స్పెషల్ ఏంటంటే, సో ఫిలిం డైరెక్టర్ స్పెషల్ అనమాట. సో కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి అయితే మీకోసం సాంగ్స్ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ నిన్నే పిల్లాడితో సినిమా నుంచి రాజేష్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్ల గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఖడ్గం సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో సుమంగిలి పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సిరివెన్లు గారి లిరిక్ అనమాట. సో మరి 4:15 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మరి వివిధ టైం. మరి ఈ రోజు కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీకోసం మొగుడు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. కార్తీక్ పాడిన పాట సిరివెన్ల సీతారామ శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

నెక్స్ట్ మీకోసం సింధూరం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

సింధూరం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట విన్నారు. సిరివేనుల గారి బ్యూటిఫుల్ లిరిక్ అనమాట. 426 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్లో. సో నెక్స్ట్ టిప్పు అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట ప్లే చేస్తాను, సిరివేనుల గారు లిరిక్. మరి శ్రీ ఆంజనేయం సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉంటూ వివిధ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా

మురారి సినిమా నుంచి బండి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉదిత్ నారాయణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. సుధాల అశోక్ తేజ లిరిక్స్ అనమాట. సో 4:40 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. మరి నెక్స్ట్ మీకోసం చంద్రలేఖ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ తక్కడ

ఎస్ మరి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ అండ్ మమతా మోహన్ దాస్ పాడిన సాంగ్ అయితే వినేశారు. సిరివెల్లు గారు లిరిక్ రాఖీ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 449 క్రాస్ అయిపోయి 50 అయిపోయింది. దట్ మీన్స్ వివిధ టైం కూడా అయిపోయింది. మరి ఆర్జే చైతన్ వెనల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారనమాట. సో మరి మీ శృతి టాటా బాయ్ చెప్పేసి టైం కూడా అయిపోయింది. మరి వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్పైతే వెళ్ళాలి. సింపుల్ లివింగ్, పీస్ఫుల్ లివింగ్ అని అన్నారు. అంటే సింప్లిసిటీని అలవాటు చేసుకోండి, ఓకేనా? అనవసరమైన కాంప్లికేషన్స్ కి దూరంగా ఉండండి అండ్ సింప్లిసిటీని హ్యాబిట్గా చేసుకోండి, ఓకే? అది జస్ట్ స్టైల్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ అనమాట. సో దాన్ని హ్యాబిట్గా చేసుకుంటే లెస్ స్ట్రెస్, మోర్ స్మైల్స్, అదే మ్యాటర్, ఓకే? కీప్ ఇట్ సింపుల్, లివ్ ఇట్ బ్యూటిఫుల్, అదనమాట సంగతి. ఓకే, మీ ఆర్జే శృతి ఇవాళకైతే గుడ్ బై చెప్పేస్తే, బై బై చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ మళ్ళీ

0: ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? ఈ వ్యాధి ఉన్నట్లే అయితే మీకు వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ చేతన్. Yes, dear friends, I am talking about Alzheimer's disease. అందుకే అన్నాను ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా అని. కొన్ని విషయాలు కాదు. అల్జైమర్స్ డిజీజ్ వల్ల మెదడులోని సెల్స్ డీజెనరేట్ అయిపోతాయి. ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే రోజు రోజుకి సమస్య తీవ్రమయ్యే వ్యాధి. డిమెన్షియా రావడానికి ప్రధాన కారణాల్లో అల్జైమర్స్ కూడా ఒకటి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన అన్ని నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతాయి. అల్జైమర్స్ గురించి కొన్ని నిజాలు. అల్జైమర్స్ డిమెన్షియా ఒకటి కాదు. డిమెన్షియాలో అల్జైమర్స్ ఒక టైప్. అల్జైమర్స్ ఒక క్రానిక్ కండిషన్. ఈ వ్యాధి లక్షణాలు చాలా స్లోగా కనిపిస్తాయి. అల్జైమర్స్ కి క్యూర్ లేదు, కానీ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి తొందరగా తీవ్రతరం అవ్వకుండా చూడొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అల్జైమర్స్ ఎవరికైనా రావచ్చు, కానీ 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఫ్యామిలీ హిస్టరీలో అల్జైమర్స్ ఉన్న వారికి రిస్క్ ఎక్కువ. అందరూ అప్పుడప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అయితే అల్జైమర్స్ ఉన్న వ్యక్తులు ప్రవర్తన లక్షణాలు సమస్య తీవ్రమవుతుందని తెలియజేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తెలిసిన పనులే గుర్తు రాకపోవడం, ప్రాబ్లం సాల్వింగ్ కష్టమవ్వడం, మాట రాత సరిగ్గా లేకపోవడం, సమయం స్థలం గుర్తుకు రాకపోవడం, ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోలేకపోవడం, పర్సనల్ హైజీన్ తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండడం, ఈ లక్షణాలు అల్జైమర్స్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతూ ఉంటాయి. అల్జైమర్స్ ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉంటాయి. అల్జైమర్స్ ని 7 స్టేజెస్ లో వర్గీకరించవచ్చు. ఫస్ట్ స్టేజ్ లో అసలు ఏ లక్షణాలు కనిపించవు, కానీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఎర్లీ డయాగ్నోసిస్ కి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో మొట్టమొదటి లక్షణాలు కనిపిస్తాయి, మర్చిపోవడం లాంటివి. థర్డ్ స్టేజ్ లో ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, ఫోకస్ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటివి. కానీ ఇవి చాలా దగ్గరగా మసలే కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికి తెలియవు. అల్జైమర్స్ ని సహజంగా ఈ స్టేజ్ లోనే డయాగ్నోసిస్ చేస్తారు. రోజు వారి పనులు చేసుకోవడంలో తేడా కనబడుతూ ఉంటుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: ఫిఫ్త్ స్టేజ్ లో సమయంలో పరిస్థితి ఇంకొంచెం తీవ్రమవుతుంది. కుటుంబ సభ్యుల సాయం లేనిది ఏ పని చేసుకోలేకపోతారు. స్టేజ్ 6 లో వారంతట వారు తినడం, బట్టలు వేసుకోవడం వంటి పనులు కూడా చేసుకోలేకపోతారు. ఇంకా ఫైనల్ 7th స్టేజ్ లో, ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు, ఈ స్టేజ్ లో మాట్లాడడం కూడా ఉండదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తేడా వచ్చేస్తుంది. అల్జైమర్స్ ఉన్నవారు ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్ కి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే వారిపై బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవాళ ఏ వారం లాంటి ప్రశ్నలు ఈ తర్వాత MRI, CT స్కాన్, PET స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారిస్తారు. అల్జైమర్స్ కి ఇంతవరకు క్యూర్ లేదు. అయితే కొంత రిలీఫ్ ఇవ్వడానికి, డిజీజ్ అంత త్వరగా పెరగకుండా చూడడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, అగ్రెషన్, యాజిటేషన్, భ్రాంతి వంటి సమస్యలు కూడా ఉంటే వాటికి తగ్గ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతోపాటు డాక్టర్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సూచిస్తారు, అంటే కొన్ని పనులు చేసుకోవడానికి కావాల్సిన స్ట్రాటజీస్ ని డెవలప్ చేయడం వంటివి. ఈ వ్యక్తిని డిజీజ్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతాయి. కన్ఫ్యూజన్ తగ్గించడానికి, చేతిలో ఉన్న పని మీద ఫోకస్ పెట్టడానికి, రోజు కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు. అల్జైమర్స్ కి ఎలాగైతే క్యూర్ లేదో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ కూడా పెద్దగా ఏం లేవు. కానీ నేను మాత్రం కొన్ని పాయింట్స్ చెప్తాను. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ పీపుల్ విత్ అల్జైమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ పూర్తిగా మానేయడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, కాగ్నిటివ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, యాక్టివ్ సోషల్ లైఫ్ మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. మెరుగైన ఆలోచన ప్రక్రియలు, ఆతృత, ఆందోళన, కుంగుబాటు, ఆక్రమణ మరియు

0: వైద్యం పరిష్కారం కోసం అభిజ్ఞా శిక్షణ, దట్ ఈస్ కాగ్నిటివ్ ట్రైనింగ్. హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయాలి. వాకింగ్ అయితే కంపల్సరీ తప్పకుండా చేయాల్సిన ఎక్సర్సైజ్ అంటే, అది ఎవరైనా సరే మరీ మేజర్ డిజీజ్ లేకుండా మరీ ఇబ్బంది లేకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాకింగ్ తప్పకుండా చేయాలి. ఎరోమా థెరపీతో కూడా చాలా మటుకు ఎల్జైమర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ తో, డాన్స్ కోఆర్డినేషన్, ఆ మూవ్మెంట్స్ తో పాటు బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా మ్యూజిక్ ప్రభావం బ్రెయిన్ డిఫరెంట్ ఫ్యాకల్టీ పైన పడుతుంది కాబట్టి అది కూడా అల్జైమర్స్ ని కొద్ది వరకు అరికడుతుంది. యానిమల్ థెరపీ, ఎందుకంటే ఒక జంతువు ఏదైనా పెట్ యానిమల్ దగ్గర ఉంటే దానితో మన రిలేషన్షిప్, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక అన్కండిషనల్ లవ్ దొరుకుతుంది. ఇంకా పక్కకి ఉంటుంది, హ్యూమన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్, అందుకే మనకు ఎవరో ఒక పార్ట్నర్ కావాలి కాబట్టి ఈ యానిమల్ థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు. లైట్ మసాజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ రిలాక్స్ ద మసిల్స్ అండ్ ద టెన్షన్ ఇన్ ద బాడీ. అలాగే కొన్ని చిన్న చిన్న పజిల్స్, రిడిల్స్ చదవడము, సోషల్ గా మాట్లాడడం వల్ల కూడా మన కాగ్నిటివ్ ట్రైనింగ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ చికిత్స యొక్క గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణను నిర్వహించాలి. మీ కుటుంబంలో ఎవరికైనా అల్జైమర్స్ ఉంటే మీరు వారికి కావలసిన కేర్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇది తేలికైన పని మాత్రం కాదు. దీనికి అన్నిటికంటే ముందు పేషెన్స్ అవసరం, అంటే సహనం, క్రియేటివిటీ అవసరం, కొత్తగా చూడాలి. ఇది కూడా మనకు ఒక ఛాలెంజ్ కదా. ఆ ఛాలెంజ్ ని బర్డన్ గా ఫీల్ కావద్దు. మనకు కూడా ఎన్నో స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయితే ఇది చాలా స్ట్రెస్ఫుల్ గా కూడా ఉంటుంది ఒక్కో టైంలో, కాబట్టి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అయితే ప్రొఫెషనల్ కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోవడం కూడా అవసరమే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అల్జైమర్స్ మేనేజ్మెంట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. I'll get back to you in our next segment. Bye, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

విరుద్ధారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ముంబైలోని ఆసుపత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్

కళ్యాణ్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన తరగతి విద్యార్థులకు విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి సవిత అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయ మండలం కేంద్రంలో మంత్రి సవిత పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వియత్నాంలో నిన్న జరిగిన ఘోర పడవ ప్రమాదం నుంచి బయటపడిన తెలుగు పర్యాటకులంతా సురక్షితంగా హనోయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి హైదరాబాద్కు చేరుకోనున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో 2.5 ఎకరాలకు పైగా గల రైతుల భూమిని సేకరించడాన్ని సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. వారంతా పేద రైతులు, భూమి తప్ప మరో ఆధారం లేనివారని, వారితో సామరస్యంగా చర్చలు జరిపి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. చిత్తూరు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష కార్యక్రమం ఏడీపీ అమలులో జిల్లా ర్యాంకింగ్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జిల్లా యంత్రాంగం సాధించిన విశిష్ట విజయమని జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. ఈ నెల 17వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. స్పెయిన్లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ 4వ దశ పోటీల్లో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికితా తానిపర్తులు రజత పథకం సాధించారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని జానకి అంత్యక్రియలు ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

బాడీగార్డ్ చిత్రం నుంచి పాట వినేసిన తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 5:08 దాటి 18 సెకండ్లు. మీరంతా ఆర్ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. గీత్ గాథాచల్ వింటున్నారు విత్యువరాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట హామ్ హాప్కే హైక్ గా ఉంచడానికి లతా మంగేష్కర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: రాజధాని ఎక్స్ప్రెస్ చిత్రానికి ఉదిత్ నారాయణ ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 5:33 దాటి 4 సెకండ్లు. మీరంతా ఆర్చివన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై గీత్ గాథా చల్ వింటున్నారు విత్యవరాజ్ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆజ్ కా రోమియో. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట.
1: కబ్సే

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. అహ్మదాబాద్ నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ 5 మిలియన్ ట్రీస్ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇవాళ సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ముంబై వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న P4 విధానంలో పేదరికం దూరం చేయొచ్చని రాష్ట్ర వెనుకబడిన తరగతులు EWS సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సంపన్న వర్గాలు తమ స్వస్థలాల అభివృద్ధికి ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. P4 విధానంలో వత్సవాయి MJP స్కూల్ను అభివృద్ధి చేసిన NRI చిరుమామిళ్ల రాంబాబు ఎందరో దాతలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన విజయవాడ రాయనపాడు రైల్వే

స్టేషన్ ఆధునీకరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని ప్రత్యేక చొరవ నిరంతర పర్యవేక్షణతో స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తయి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 17న రాయనపాడు రైల్వే స్టేషన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనకాపల్లి జిల్లాలో సామాన్య ప్రజలు మరియు బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 6 దశాబ్దాలకు పైగా తన గానమాధుర్యంతో కోట్లాది ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రఖ్యాత గాయని ఎస్ జానకి అంత్యక్రియలు కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. వియత్నాంలో నిన్న జరిగిన పడవ ప్రమాదం నుంచి బయటపడిన తెలుగు పర్యాటకులంతా సురక్షితంగా హనోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నెల 17వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నామని, ఈ కారణంగా 2 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. విజయవాడలోని ఆటోనగర్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 7 బస్సులు కాలిపోయాయి. మరమ్మతుల కోసం ఉంచిన బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

స్టూడియోలో సమయం చూస్తే 6:04 దాటి 40 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణాతీరం. కృష్ణాతీరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో ముందుగా అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాట విందాం.

0: 93.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 6 గంటల 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజు చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
2: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడిభుజానికి ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ముఖ్యమంత్రి ఈరోజు ముంబై ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో కుడిభుజానికి శస్త్రచికిత్స చేశామని, కొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరగనుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాష్ట బీసీ సంక్షేమ శాఖ

మంత్రి ఎస్ సవిత ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో ఈరోజు పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో 75 లక్షల రూపాయలతో P4 విధానంలో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామని, 6 ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల భౌతిక ఆర్థిక పురోగతి 100% పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరిగాయని, కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ అత్యాధునిక హైటెక్ హంగులతో ఈ నెల 17వ తేదీన ప్రారంభానికి సిద్దమైందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని తెలియజేశారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన జానకి చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయంటూ జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ, కృతికా ప్రదీప్, చికితా తనిపర్తి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారత మహిళల ఆర్చరీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం జిల్లా ర్యాంకింగ్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరో విశిష్ట విజయం సాధించిందని కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయటం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఈ ఘన విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ నిశాంతి వివరించారు. విజయవాడ వడ్డేశ్వరంలో రేపు సంస్కృత మేధావులతో సదస్సు నిర్వహించనున్నామని రాష్ట తెలుగు సంస్కృత అకాడమీ అధ్యకులు ఆర్డి విల్సన్ శరత్చంద్ర తెలిపారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకు తీసుకోవలసిన కార్యాచరణపై మేధావులతో చర్చించటం జరుగుతుందని చెప్పారు. సంస్కృత భాషను సామాన్యుల్లోకి తీసుకుని వెళ్లడం లక్ష్యంగా అకాడమీ ప్రస్థానం సాగుతుందన్నారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సంస్కృత భాష వ్యాప్తి కోసం అకాడమీ పఠిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించిందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ శరత్చంద్ర వివరించారు.
ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో

0: ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంటూ
1: ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ప్రభావంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది.
0: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 11,39,840 మంది వివరాలు డిజిటలైజ్ చేశామని, అలాగే క్షేత్రస్థాయి ధృవీకరణతో కలిపి 91% పురోగతి సాధించామని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన వారు, చిరునామాలో అందుబాటులో లేని వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
0: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
0: ఉందిగా ఫ్రీ వైఫై.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
4: మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. కృష్ణా తీరు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. ఈనాటి కృష్ణా తీరంలోని మన రైతుల కోసం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కొన్నింటిని తెలుసుకుందాం. యావత్ ప్రపంచం కూడా కడుపు నిండా భోజనం చేస్తుంది అంటే అది రైతుల చలవే అనుకోవాలి. రైతన్నలు రైతే రారాజు అంటుంటారు. రైతులు పండించిన పంట ఆరుగాలలు శ్రమించి ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు వారికి పడే శ్రమంతా మర్చిపోయి సంతోషంగా ఉంటారు. అతివృష్టి, అనావృష్టి అంటే బాగా వరదలు వచ్చినా సరే, ఎండలు ఎండి వర్షాలు పడకపోయినా సరే, రైతులు పంటలు పండక చాలా బాధపడుతూ ఉంటారు కదా. సరే, ఇలాంటి సందర్భాలలో ప్రధానమంత్రి గారు కొన్ని రైతుల కోసం సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చిన్న మరియు సన్నకారు రైతులకు పెట్టుబడికి సాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు 3 దఫాలుగా అంటే 2,000 చొప్పున జమా చేస్తారు. మరికొన్ని చెట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక చక్కటి పాట వింటుండవండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై కృష్ణా తీరం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కృష్ణా తీరం వింటున్నారు విత్యురాజి చినబాబు. కృష్ణా తీరంలోని రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటున్నాం. మధ్యతరగతి కుటుంబాల రైతులు పెట్టుబడి కోసం అనేక చోట్ల అప్పులు చేసి వడ్డీ కట్టలేని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ పథకం పెట్టుబడి కోసం మనీ అందజేస్తూ ఉంటుంది. కిసాన్ సమ్మాన్ నిధి నుంచి సహాయం అందిన తర్వాత పంటలు వేస్తారు రైతులు. ప్రకృతి అన్ని రోజులు సహకరించదు కదా, వైపరీత్యాలనే వస్తూ ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి, దీని మూలాన పంటలు నాశనం అవుతూ ఉంటాయి. పంట దిగుబడి సరిగా రాదు కూడాను. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వరదలు, తర్వాత తెగుళ్ళు వల్ల పంట నష్టపోయే ప్రమాదం ఎంతో ఉంది. రైతులకు తీరని నష్టం కలిగిస్తూ ఉంటుంది. అందుకోసమని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు భద్రత లభిస్తుంది. నామమాత్రపు ప్రీమియం చెల్లించి పంటకు బీమా రక్షణ పొందే సౌలభ్యం ఫసల్ బీమా యోజన ద్వారా లభిస్తుంది.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. కృష్ణా తీరు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. నేను రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. రైతులు వ్యవసాయం మరియు ఇతర అవసరాల కోసం రైతులకు తక్కువ వడ్డీకి సులభంగా రుణాలను అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ కార్డు జారీ చేస్తారు. దీని ద్వారా అవసరమైన ఎరువులు విత్తనాలు త్వరితగతిన కొనుగోలు చేసుకోవడానికి చక్కగా వీలుంటుందన్నమాట.

ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన, దీని గురించి మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వసంత గీతం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట వింటుండేవండి. వివిధ భారతి FM 101.3 MHz పై కృష్ణా తీరం విత్ యువరాజ్ చిన్నబాబు.

స్టూడియోలో సమయం చేస్తున్న 6:42 దాటి 53 సెకన్లు. మీరంతా చేంజ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. కృష్ణా తీరం వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. కృష్ణా తీరం కార్యక్రమంలోని ప్రధానమంత్రి గారు రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన, ఇది రైతులకు పెన్షన్ అందించే పథకం. 18 నుండి 40 సంవత్సరాల వయసు గల రైతులు ఇందులో కొంత మొత్తం చెల్లించాలి. వారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు 3,000 రూపాయల చొప్పున కనీస పెన్షన్ పొందేటటువంటి అవకాశం ఉందో.

తమ్ముడు చిత్రానికి రమణ గోగుల సునీత ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు కృష్ణా తీరం విత్ యువరాజ్ చిన్నబాబు. కృష్ణా తీరంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, కోల్డ్ స్టోరేజ్లు, గోదాములు, ప్యాకింగ్ యూనిట్లు వంటి వ్యవసాయ మౌలిక వసతులకు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలనుకునే రైతులకు ఈ పథకం కింద తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు అందజేస్తారు. రైతన్నల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసింది కదా, వీటన్నిటిని కూడా వినియోగించుకొని అద్భుతంగా పంటలు పండించుకుంటే చాలా బాగుంటుంది కదా.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. జాతీయ గేయం, జాతీయ గీతం, రాష్ట్ర గీతాలు ఆలపించడంపై కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలకు రాష్ట్ర గీతాలు ఉన్నా ముందుగా జాతీయ గేయం వందే మాత్రం ఆలపించాలని స్పష్టం చేసింది. ప్రముఖ గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జానకి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులర్పించారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయ తాగునీటి అవసరాలకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం బ్యారేజ్ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 పాత వరదగేట్ల స్థానంలో అత్యాధునిక వరదగేట్ల ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పిచ్చుకల్లంక గేట్ నంబర్ 1 వద్ద శంకుస్థాపన చేయనున్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన పోటీల్లో భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆర్చరీ వరల్డ్ కప్ 4వ దశలో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతికా ప్రదీప్, చికితా తానిపత్తుల జట్టుకు వెండి పతకం లభించింది. విజేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు సాగునీటిని మరింత మెరుగ్గా అందించేందుకు 790 కోట్ల రూపాయలతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పనులను ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రాధాన్య రంగాల్లో అంతర్ విశ్వవిద్యాలయాల సంయుక్త పరిశోధనా క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు యూనివర్సిటీ రీసెర్చ్ నెట్వర్క్ను స్థాపించాలని

ఈరోజు విశాఖపట్నంలో జరిగిన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఫోరం ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇంటింటా సర్వే వివరాల డిజిటలైజేషన్కు ఈ నెల 14వ తేదీ ఆఖరి గడువు కావడంతో బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వేను ముమ్మరం చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్న స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఈరోజు రేపు విరామ విఐపి దర్శనాలను కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. మధుర గాయని జానకి అంత్యక్రియలు మైసూరులోని ఫామ్ హౌస్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ, మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
4: शाम सुहानी हो,
2: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
6: స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
7: వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు, భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
8: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा, तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
7: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాంక్లో సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్ పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్దీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్దమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలో 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన రెండవ ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి

154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య 2 సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు 20 తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు 19 తేదీన మాయామిలో 3 స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నోవాక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: మనసును మనసే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనసును మనసై వింటున్నారు విత్యు రాజే చిన్నబాబు. మనసును మనసైలో నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 0662414 నెంబర్కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. మనసును మనసై ప్రోగ్రాంలో ఫస్ట్ క్వశ్చన్, ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నాడంట, మరి ఒకప్పటి రోజుల్లోని ఇప్పుడు కూడా ఆకుల్లోనే అన్నం తినడం చాలా మంచిది అంటుంటారు కదా. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నాడంట, మరి ఈ ప్రశ్న మన ఆర్టిస్ట్ చాలామంది అడిగారు. మీకు ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై మనసును మనసై.
0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం

ఉబేర్ చిత్రం నుంచి పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చేస్తే 7:24 దాటి 34 సెకండ్లు. మీరంతా ఆర్చించేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసు వింటున్నారు విత్తురాజే చిన్నబాబు. ఆర్జెస్ చాలా మంది అడిగారు తెలిసిన ప్రశ్న, ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి తిన్నాడంట, మరి ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి తినడం ఏమిటి అంటారా? గుడ్ ఈవినింగ్ సాయి, జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు ప్రొద్దుటూరు నుంచి. దస్తగిరి సంజయ్ గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ, హాయ్ గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ నార్కెట్పల్లి మండలం నెమ్మరి గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటున్నారు. ఎవరు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సరే పంపించారండి మీ పేరు? ఓ, డిస్ట్రిక్ట్ రఘువరం విలేజ్ నుంచి నాగుల్ మీరా గారా? ఓ, రైట్ ఆన్సరే, మీరు కూడా పంపింది. కర్ణాటక నుంచి పంపించారు కృష్ణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొల్లపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సరే పంపించారు. శుభ సాయంత్రం చిన్నబాబు గారు అంటూ, ఎలా ఉన్నారు మనసును మనసుకి స్వాగతం అంటూ మహమ్మద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. అనంతపురం నుంచి చర్రద గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? రాజు శ్రీనివాసు గణేషు కోనపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. జవాబు అంటూ రైట్ ఆన్సర్ సేరల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ రామ్ చరణ్ గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్. ఈ పొడుపు కథకు సమాధానం రైట్ ఆన్సర్. ఓకే, మీ పేరు? కార్తీక్ సాయి రమేష్ కామారెడ్డి నుంచి. నెక్స్ట్ ఎవరు పంపించారు? పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ మోరిపాలెం కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజశ్రీ రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నాడంట, అరటి ఆకు వేసి అన్నం పెడితే కరివేపాకు తీసి తిన్నాడంట. రైట్ ఆన్సర్ పంపిన మీకందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ ప్రశ్న జాగ్రత్తగా వినండి. వివేకానందని తల్లి పేరు ఏమిటి? వివేకానందని గారి తల్లి పేరు. శ్రీరాముని తల్లి కౌసల్య, శ్రీకృష్ణుని కన్న తల్లి దేవకి, సూర్యుని తల్లి అతిథి, రామకృష్ణ పరమహంస తల్లి గారు చంద్రముని దేవి. మరి వివేకానందని తల్లి పేరు ఏమిటి? వివేకానందని తల్లి పేరు తెలిస్తే 0866244814 నెంబర్కు వాట్సాప్ చేయండి. 8662488114 నంబర్కు. శ్రీనివాస కళ్యాణ్ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి రాలిపించిన పాట.

స్టూడెంట్ల సమయం చూస్తే 7:32:24. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసు వింటున్నారు విత్ రాజిత్ చిన్నబాబు. ఏం చిన్నబాబు జాగ్రత్త బాబు మరి.

చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైటర్స్ని పంపించారండి. నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, వివేకానంద గారి తల్లి పేరు ఏమిటి? ఎస్, రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నందెల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య గారి పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోపాలకృష్ణ సారీ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడిన జోగంధరావు కాళ్ళ నుంచి, హాయ్ చిన్నబాబు, నేను వచ్చేసా. నువ్వు వచ్చేసావా? రావడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ నేను వచ్చేసా. రావడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. అబ్బా, రైట్ ఆన్సర్ పంపించారు అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి. తర్వాత ఎవరు పంపించారు? మహబూబ్ నగర్ నుంచి రామకృష్ణ ఎస్ విద్వాన్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ సేట్ల వెంకటేష్ రామ్ ప్రసాద్ సుగుణ రామ్ చరణ్ రైట్ ఆన్సర్ పంపించారు గజ్వేల్ నుంచి. మామూలు చరిత్ర స్నేహభారి చరిత్ర ముంబై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ మహమ్మద్ దినైతుల భవన్పేట గ్రామం కామారెడ్డి చరణ్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత గణేష్ రాజు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా కానూరు నుంచి దాతారావు గారు రైట్ ఆన్సర్. స్వామి వివేకానందని తల్లిగారి పేరు అంటూ రైట్ ఆన్సరే పంపించారండి. రమేష్ కార్తీక్ సాయి ఎస్, వీరంతా కామారెడ్డి నుంచి పంపించారు. హాయ్, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటూ రైట్ ఆన్సరే పంపించారు బేగం గారు, మీరా బేగం గారు రైట్ ఆన్సరే పంపించారు. వీరు కూడా ఓకే, ఎక్కడ ఆన్సర్ చదివేస్తానని నాకు కంగారు. లలిత మురళి ఎస్, భాను కుమార్ వీరంతా పంపించారు తిరుపతి జిల్లా నుంచి. తర్వాత ఎవరు పంపించారు? నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వాష శ్రీనివాస్ బెంగళూరు. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నందేడి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అసలు ఆన్సర్ ఏమిటి అంటే భువనేశ్వరి దేవి. రైట్ ఆన్సర్ పంపిణి మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. మనిషికి కనీసం రోజుకి ఎన్ని గంటల నిద్ర అవసరం? మనిషికి అంటే సగటున, చిన్నపిల్లలకి కాదు పెద్దవారికి కాదు, నేను అడిగేది మనిషికి అంటే కాస్త పెద్దవారు. మనిషికి రోజుకి ఎన్ని గంటల నిద్ర అవసరం సుమారుగా? పసిపిల్లలకైతే 16 గంటలు నిద్రపోతారండి. నిద్ర వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది, కోలుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు, మెదడు చురుగ్గా పనిచేసేందుకు నిద్ర చాలా అవసరం. సగటు వ్యక్తికి రాత్రికి 4 నుంచి 6 కలలు వస్తాయండి. చాలా కలలు దాదాపు 5 నుంచి 20 నిమిషాల పాటు ఉంటాయట. కలలో విహరిస్తూ ఉంటాం కదా, మరి నిద్ర అవసరమే మనిషికి. నిద్రలేమి ప్రభావం శరీరంలో ప్రతి ఒక్క అవయవంపై పడుతుంది. మనిషికి సరైన ఆహారం ఎంత ముఖ్యమో సరైన నిద్ర కూడా అంతే ముఖ్యం. మరి సగటున మనిషికి ఎన్ని గంటల నిద్ర అవసరం? ఆన్సర్ తెలిస్తే 8662 4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. మనసు మనసు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్ జానికి ఆలపించిన పాట వింటూనివ్వండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసై.

గంటల సమయం చేస్తే 7:41 దాటి 6 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసుల మనసు వింటున్నారు విత్తురాజ్ చిన్నబాబు. మనిషికి దాదాపుగా సుమారుగా 8 గంటల నిద్ర అవసరం. ఎవరు పంపించారు పాలెం పోలయా ఆలగడ్డ నందిరెడ్డి నుంచి 8 గంటలు అంటున్నారు. నార్కెట్పల్లి మండలం నెమ్మది గ్రామం నుంచి పొన్నం వెంకటేష్ 6 to 8. తర్వాత ఎవరు పంపించారు మౌనిగా పంపించారు కీర్తన సత్యం వీరంతా పంపించారు 8 అవర్స్ అట. తర్వాత సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ 8 గంటలు అంటున్నారు. 8 అవర్స్ అంటున్నారు పేరు లక్ష్మీ ఫ్రమ్ గుంటూర్. తర్వాత 8 అవర్స్ అని చెప్తున్నారండి వీరు ఆశా శ్రీనివాస్ బెంగళూరు. నెక్స్ట్ 8 గంటల నిద్ర అవసరం చిన్నబాబు అంటూ చెప్తున్నారు వీరి పేరేమిటి. గొల్లెపల్లి నుంచి మిర్యాల గ్రోవర్ధన్. నెక్స్ట్ టైప్ చేస్తున్నారు మహమ్మద్ జైనుద్దీన్ శ్రేహభారి చైద్రమంబడి నుంచి చెప్తున్నారు 7 నుంచి 8 గంటలు అంటున్నారు. హాయ్ చిన్నబాబు గారు, మనిషికి సగటున రోజుకి 9 గంటల నిద్ర అవసరం. సతీష్ భార్గవ్ తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. తర్వాత ఎవరు చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. తర్వాత ఎవరు చూద్దాం దస్తగిరి సంధ్య 7 నుంచి 9

గంటల నిద్ర అవసరం. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు. పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు, నా అభిమాన గాయని జానకి గారి పాటలు వినిపిస్తున్నప్పుడు వినిపించినందుకు మీకు ధన్యవాదములు. 7 నుంచి 9 గంటల నిద్ర అయితే అవసరం అంటున్నారు. అనంతపురం నుంచి అనురాధ గారు 7 to 8, ఇంకా 9 కూడా పెట్టేశారు. నెక్స్ట్ 8 గంటలు అని చెప్తున్నారు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. నెక్స్ట్ ఎవరు, హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించారండి రెబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా. ఓకే, అమితా బేగం గారు 8 గంటల నిద్ర అవసరం అంటున్నారు. 7 గంటల నిద్ర అవసరం అంటున్నారు విజయవాడ నుంచి గోపాలకృష్ణ. 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం అంటున్నారు లలిత మురారి భాను కామ్కూర్ తిరుపతి నుంచి. 7 గంటల నిద్ర అవసరం అని చెప్తున్నారు. ఓహో అచ్చి బాబోయ్, మీ పేరు పంపించలేదు. తర్వాత ఎవరు, కానూరు నుంచి తాతారావు గారు, మీరు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం అంటున్నారు. అవునా, సగటున 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, తర్వాత మహమ్మద్ దినేతుల్లా భవనపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు 7 నుంచి 8. ఇంకొకళ్ళు 7 నుంచి 8 9 గంటల నిద్ర అవసరం. గా రాజుగారు గణేష్ గారు కోనాపూర్ నుంచి.

షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ గజ్వేల్ నుంచి 7 గంటల నుంచి 9 గంటల నిద్ర అవసరం అంటున్నారు. నిజామాబాద్ వీక్లో వచ్చిన సుమారు హరీష్ వద్ద జానకి రాజు, 8 అవర్స్ అంటున్నారు. ఆయచనబాబు గారు, గుంటూరు జిల్లా దగ్గిరెల మండలం మోరంపడి నుంచి తుమ్మకూరి సుబ్బారావు గారు. రాజలక్ష్మి, ఆన్సర్ అంటే 6 to 8. సుమారుగా మీరు దాదాపుగా దగ్గరగా వచ్చారండి, 7 గంటల నిద్ర అవసరమైతే నిపుణులు చెబుతూ ఉన్నారు. స్టూడియోల సమయం చూస్తే 7:44 దాటి 56 సెకండ్లు. మనసులో మనసు ఏమింటున్నారు విత్ యు రాజే చినబాబు. చినబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే వాట్సాప్ నెంబర్ 8662481 నెంబర్కు వాట్సాప్ చేయాలి. వెలుతురులో మనతోనే ఉంటుంది, చీకటి రాగానే పారిపోతుంది, దూరం అవుతుంది, మాయమవుతుంది. ఏమిటది, వెలుతురులో ఉన్నప్పుడు మనతోనే ఉంటుంది, చీకటి అయినప్పుడు మాత్రం పారిపోతుంది. మన పక్కనే ఉన్నటువంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అది మనకు కనిపించదు. మనది ఏమిటో తెలిస్తే 0866244814 నంబర్కు వాట్సాప్ చేయండి. 8662484 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసు వింటున్నారు విత్ రాజే చినబాబు. జగదేక వీరుడు, అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన వేటూరి గీతం.

వెలుతురులో వెలుగులో మనతోనే ఉంటుంది, చీకటిలోకి వెళ్ళగానే మాయమైపోతుంది, కనిపించదు, తప్పించుకుంటుంది. ఏమిటది అని అడిగాను. 8662441 నెంబర్కి వాట్సాప్ చేయమని కూడా అన్నాను. మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. హాయ్, గుడ్ ఈవినింగ్, చిన్నబాబు గారు, గుంటూరు జిల్లా దుగ్గిరెల మండలం మోరంపూడి నుంచి తుమ్మకూరి సుబ్బారావు రాజలక్ష్మి రైట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుంచి రామచరణ్ హేమా జవాబు రైట్ ఆన్సర్. మామా జయదర్శి నేబాని జయనిధి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శివ నాగశ్రీ వెంకటేష్ వీరంతా పంపించారండి. దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ దినేతుల భవనపేట గ్రామ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ లతా మురళి భాను ఎస్ వీరంత పంపించారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్.

గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటూ రిటర్న్ శ్రీ పంపించారండి బేగం గారు, అమితా బేగం గారు, నాగుల్ మీరా గారు పంపించారు. వీరంతా రబ్బవరం గ్రామం నుంచి, తర్వాత కానూరు నుంచి తదర ఒక రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు ఆ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్ జానకమ్మ లేని బాధతో ఉన్నామండి, రవి అన్నవారి నుంచి. వారి పాటలు వింటున్నారు కండి, వారు మన హృదయాలలో జీవించే ఉంటారండి. తర్వాత ఎవరు పంపించారండి, రమేష్, అంకయ్య, కార్తిక్, సాయి, ఎస్ వీరంతా పంపించారు, రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఎవరు, గణేష్ రాజు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. సూర్యుడు లేకుంటే నిద్ర అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి, అంటే వెలుతురులో ఉన్నప్పుడు ఓకే చీకట్లో సూర్యుడు కనిపించాడు, నిద్ర అంటే వెలుతురులో నిద్ర రాదు అనే. ఓ సూపర్ అండి, అప్పర్రాజు గారు పెళ్ళిన జోగనందన కాలించి రైట్ ఆన్సర్. జానకి గారు, బాలు గారు, వేటూరి గారు, ఇళయరాజా గారు, ఈ నలుగురు కలిసి ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చేవి సార్. అవును కదా, రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నందిరాజు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నాగటిపల్లి మండలం నుంచి వెంకటరాజు, రైట్ ఆన్సర్. వీరు నూతనంగా వస్తున్న శ్రోత అనుకుంటండి. వివిధ భారతికి స్వాగతం అండి. ఇలానే వాట్సాప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ రాజన్న, సిరిసిల్ల జిల్లా చేర్లవంచి గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ, రైట్ ఆన్సర్. నార్కెట్ మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటశేమలత, రైట్ ఆన్సర్. న్యాయ చిన్నబాబు గారు అంటూ పంపించారండి. భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాన జైనుద్దీన్ ముంబడి నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిజిలి వెంకటేష్ శ్యామల, ఏకలవ్య నగరం నుంచి, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఏమీ కాదండి, నీడ వెలుతురులో వెలుగులో ఉన్నప్పుడు మనతోనే ఉంటుంది, చీకటిలోకి వెళ్ళగానే చీకటిలో కలిసిపోతుంది, అంటే మనమే కనిపించాం. ఇంక నీడ ఎక్కడ కనిపిస్తుంది చిన్న బాబు అంటారా? నేను ఇప్పుడైతే ఒక పాట వినిపిస్తాను, ఆ పాట గురించి సినిమా పేరు కానీ తెలిస్తే 8662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. పాట అయితే వినిపిస్తాను, ఈ పాట మీకు తెలిసిన పాటే, పాట జాగ్రత్తగా వినండి, చిత్రం పేరు పంపించండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్ వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.
3: వివిధ భారతి FM న్యూస్ హెడ్లైన్స్.
4: వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా మిషన్ 5 మిలియన్ ట్రీస్ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. నిన్న కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకుంటున్నారని, 4 నెలల్లో తిరిగి సాధారణ స్థితికి వస్తారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. P4 విధానంలో ఏర్పాటు చేసిన NTR జిల్లా వత్సవాయి MJP స్కూల్ వసతి గృహం, భోజనశాలను చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రారంభించారు. హిందూపురం, పెనుగొండ, మడకసిర నియోజకవర్గాల రైతులకు సాగునీటిని మరింత మెరుగ్గా అందించేందుకు 790 కోట్ల రూపాయలతో మడకసిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఈరోజు ప్రారంభించారు. సంయుక్త పరిశోధనలు, జాతీయ అంతర్జాతీయ నిధుల కోసం ఉమ్మడి ప్రతిపాదనలు, ఆవిష్కరణలు, పేటెంట్లు, స్టార్టప్ ప్రోత్సాహం వంటి విషయాల్లో విశ్వవిద్యాలయాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఈరోజు విశాఖపట్నంలో జరిగిన వైస్ ఛాన్సలర్ల సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా సర్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తవడంతో త్వరలో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్చరీ వరల్డ్ కప్ 4వ దశలో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన అమరావతి ఛాంపియన్షిప్ 2026 గోడపత్రికను అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి జిల్లా కలెక్టరేట్లో ఆవిష్కరించారు. విజయవాడలోని ఆటోనగర్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరమ్మతుల కోసం ఉంచిన బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 17వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి

తన గానంతో విశిష్ట సేవలందించిన జానకమ్మకు సంగీత అభిమానులు, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో తుదివీడ్కోలు పలికారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

జిగిజిగి సోన్ అనే పాట అయితే వినిపించాను. అది చిత్రం, అది ఏ చిత్రంలో నేనైతే అడిగాను, మన ఫ్రెండ్స్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లెక్కవరి నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు రైట్ ఆన్సరే పంపించారండి. హాయ్ చిరబాబు గారు, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి శివ నాగేశ్వర నాగశ్రీ ఎస్ వెంకటేష్ వీరంతా పంపించారండి దేశాయిపేట నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, అల్లరి నరేష్ గారి చిత్రం. ఓహో, పేరు పి జానకి రామ్ అండ్ ఉమా, వీరు పంపించారండి ఆన్సర్ అంటూ. రైట్ ఆన్సర్ నందిగామ నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓహో, నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రెబ్బవరం నుంచి విలేజ్ నుంచి పంపించారు మీరా అమితా బేగం, నాగుల మీరా అమితా బేగం. నెక్స్ట్ ప్రొదటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరు, దేవన్ ఏకాంబరం ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అబ్బా, సింగర్స్ పేరు కూడా పంపించారా. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామం నుంచి, చెర్లవంచి నుంచి, వేముల పరిశ్రమలో పద్మ చంద్రశేఖర్ కొల్లాపూర్ పరిశ్రమలో పద్మ రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. గణేష్ రాజు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అల్లరే అల్లరి ఏ చిత్రానికి అల్లరి నరేష్ నటించిన చిత్రం అండి. ఈ చిత్రంలోని పాట అన్నమాట. పాట వినడానికి బాగానే ఉంది కానీ తక్కువ, ఎక్కువసార్లు వినలేదు అన్నమాట కదా. స్టూడియో సమయం చూస్తే 8:05 దాటి 4 సెకండ్లు. యుగల గీతాలు డ్యుయెట్ డ్యుయెట్ ఈ కార్యక్రమంలో చక్కటి యుగల గీతాలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై డ్యుయెట్ డ్యుయెట్ విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

జయం మనదే రాజ్యానికి ఉదిత్ నారాయణ జస్పేంద్ర నిరూల అనిపించిన పాట విన్నారు. చూడల సమయం 8:22 దాటి 1 సెకండ్, 8:24 దాటి 6 సెకండ్లు అయింది. వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై డ్యూయట్ వింటున్నారు విత్ యువరాజే చిన్నబాబు. నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రానికి రాజేష్ చిత్ర అనిపించిన పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: స్టూడియోలో సమయం చూస్తే 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు చెట్టు నాటడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు. ఇక వార్తల వివరాలు. దేశ సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీ ద్వారకాలోని మన్నం అంతర్జాతీయ కేంద్రంలో సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించి మన్నం శృతి మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సమాజ సేవ పట్ల మున్నత్తు పద్మనాభన్ జీవితకాలం నిబద్ధతతో ఉన్నారని అన్నారు. సమ్మిళిత సామరస్య సమాజ నిర్మాణ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో పద్మనాభన్ ఆదర్శాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. పద్మనాభన్ను ఆధునిక భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరిగా అభివర్ణిస్తూ విద్య, సామాజిక సంస్కరణలు, స్వావలంబన, సమాజ సేవ ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన జీవితం అంకితం చేశారని రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మెల్బోర్న్లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలోనూ పాల్గొని ఇరుదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆక్లాండ్లో పర్యటించారు. పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు చెట్లను నాటడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వృక్షమిత్ర పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా నేడు వాతావరణ మార్పులు, భూతాపం గురించి ఆందోళన చెందుతోందన్నారు. 1880 సంవత్సరం నుంచి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 నుంచి 23 సెంటీమీటర్ల మేర పెరిగాయని చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్

0: పెరిగిందని, ఇది వాతావరణ మార్పులకు ఒక తీవ్రమైన హెచ్చరిక అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ, దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. 2070 సంవత్సరం నాటికి నికరంగా జీరో కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలియజేస్తూ,
1: సంకట్ కేవల్ పర్యావరణ కా నహీ హై, హమారే అస్తిత్వ పర్ హీ సంకట్ పేదా కర్ దేగా. 2050 తక్ యే స్థితి హీ తో దునియా కే శహరో మే 2.4 అరబ్ లోగ్ జల్ సంకట్ కా సామ్నా కరేంగే. హమారే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ నే ఇస్ సంకట్ సే నిపటనే కే లియే భారత్ కే కుచ్ లక్ష్య తయ్ కియే హై, నెట్ జీరో కా టార్గెట్ 2070 తక్. ఔర్ ఇస్లియే మిత్రో, కేవల్ జల్వాయు పరివర్తన్ కే కారణ్ 2050 తక్ వైశ్విక్ సకల్ ఘరేలు ఉత్పాద్ మే హర్ సాల్ 4% కీ కమీ ఆనే కీ సంభావనా హై.
0: నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి 172వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఏ నిర్మాణాన్ని చేపట్టినా దాని మన్నిక, దృఢత్వం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ, నైతికతలతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి, తన లోక్సభ నియోజకవర్గమైన గాంధీనగర్ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పచ్చదనాన్ని 20% పెంచేందుకు ఒక దీర్ఘకాలిక పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మర్రి, రావి, జంబు, అర్జున వంటి దేశీయ జాతుల మొక్కలను నాటడం వల్ల నగర ఉష్ణోగ్రతను 5% తగ్గించవచ్చని, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన వాతావరణం లభిస్తుందని హోంమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ఇల్లు పర్యావరణ సుస్థిరతకు దోహదపడాలని, సోలార్ రూఫ్ టాప్స్ ను సార్వత్రికంగా అవలంబించాలని అమిత్ షా కోరుతూ,
2: આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. અમદાવાદ શહેર વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జీఎఫ్ఎస్ గెలాక్సీపై ఈ ఉదయం జరిగిన దాడిని భారత్ ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారత జాతీయుల్లో ఇప్పటి వరకు 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాలింపు, సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఉద్రిక్తతలను తగ్గించడమే భారత్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరతలపై దృష్టి సారిస్తూ ఐరోపాతో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందం రేపు స్పెయిన్లో ఒక బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటుంది. తర్వాత ఈ నెల 14-15వ తేదీల్లో బెల్జియంలో పర్యటించి అక్కడ థేల్స్ గ్రూప్, సిలాక్స్ గ్రూపు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫిన్లాండ్లో భారత్ ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్కు హాజరవుతుంది. టెలికమ్యూనికేషన్స్, అధునాతన తయారీ, స్వచ్చ ఇంధనం, మొబిలిటీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని అన్వేషించేందుకు నోకియా, కోన్, కెంఫీ గ్రూప్, విటిటి రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమన్లో అంతర్యుద్ధం భద్రతా వాతావరణంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, దీంతో భారతదేశం తన పౌరుల ప్రయాణాలను నియంత్రించడం ప్రారంభించిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం పరిత్రి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ తిరిగి వచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

దేవి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 8:45 దాటి 46 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వింటున్నారు డ్యూయెట్ డ్యూయెట్ విత్ యువర్ కార్జే చిన్నబాబు. మూడు ముక్కలాట ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన వీటూరి గీతం.

చందమామ చిత్రానికి ఎస్పి కార్తీక్ ఎంఎం శ్రీలేఖ ఆలపించిన పాట విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

స్టూడియోలో సమయం చూస్తే 9:03 దాటి 3 సెకండ్లు. మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గాయని గాయకుల గళాల నుంచే జాలువారిన జలపాతారు మధుర గీతాలు. ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ఆస్వాదించండి.

నా ఇల్లు నా ఒళ్ళు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు విచ్చివరాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వాతి ముత్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట

0: చాలా బాగా పాడుతున్నారే.
1: వైశ్యం మందరం ఆ

కొంచెం సలంగై ఇది తమిళ చిత్రం. ఈ చిత్రానికి నాదస్వరంతోని ట్రాక్ అయితే తీశారు. దీనిని తెలుగులో మురిపించే మూవలో చిత్రంగా కూడా డబ్ చేయడం జరిగింది. ఆ పాట పాడటానికి సింగర్స్ కోసం వెతుకుతూ ఉన్నారు. నాదస్వరానికి తగ్గట్టుగా ధీటుగా పాడగలిగే సింగర్ ఎవరా అని వెతుకుతూ వెతుకుతూ ఆ ట్రాక్ పట్టుకొని ముంబై కూడా వెళ్ళారట లతాజీ గారితో పాడించడానికి. లతాజీ గారు ఆ పాట విన్న తర్వాత పాడను అని చెప్పారట. ఎస్ జానకి గారి ఒక ఇంటర్వ్యూలో

చెప్పారు. అయితే ఎవరు పాడతారు ఎవరు పాడతారు ఈ నాదస్వరం పాటను అని చాలా వెతుకుతూ వెతుకుతూ ఉన్న సందర్భంలో లీలగారు చెప్పారట, ఎస్ జానకమ్మ గారు చక్కగా అద్భుతంగా పాడతారు అని. ఎందుకంటే నాదస్వరం విద్వాంసులే పైడిస్వామి గారి దగ్గర 1 ఇయర్ మాత్రమే నేర్చుకున్నారు ఎస్ జానకమ్మ గారు. వారు ఆలపించిన అదే పాటను ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందాం.

శ్రీరంగ నీతులు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆల్పించిన పాట విన్నారు. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఎస్ జానకి ఆలపించిన పాట.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా,

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: మీరింతవరకు మధుర స్వరాలు విన్నారు. సమయం 10:32. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

ఆకాశ రామన్న ఈ చిత్రానికి ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 28 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అగ్గిమీద గుగ్గిలం. ఈ చిత్రానికి ఎస్ జానకి ఆలపించిన పాట.

లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఎస్ జానకి లీలా ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజే చిన్నబాబు. మంచి కుటుంబం చిత్రానికి ఎస్ జానకి, పి సుశీల, బి వసంత ఆలపించిన పాట.

పేదరాశి పెద్దమ్మ కథ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అమ్మాయి పెళ్లి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట.

చందన ఈ చిత్రానికి ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆరాధన, ఈ చిత్రానికి ఎస్ జానకి ఆలపించిన పాట.

పట్టిందల్లా బంగారం. ఈ చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:40 దాటి 42 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మా నాన్న నిర్దోషి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట.

ఇద్దరు మనగాళ్లు ఈ చిత్రానికి కేజేఎస్ తో సేస్ జానికి ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజి చిన్నబాబు. ఆచారి ఈ చిత్రానికి జయదేవ్ ఎస్ జానికి ఆలపించిన పాట.

సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ చిత్రానికి బీబీ శ్రీనివాస్ ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అగ్గిపిడుగు. ఈ చిత్రానికి పి సుశీల ఎస్ జానకి ఆలపించిన పాట.

సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.3 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.